శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 12వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:54. శుభోదయం.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధ వింటారు. సమర్పణ శ్రీమతి మహమ్మద్ ఆరిఫా బేగం.
1: అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మనిషి జీవితాన్ని అందంగా గౌరవప్రదంగా అర్థవంతంగా మార్చే గొప్ప గుణాలలో నిజాయితీ ఒకటి. ఇది కేవలం మంచి అలవాటు మాత్రమే కాదు, మన వ్యక్తిత్వానికి పునాది. నిజాయితీ ఉన్న ప్రతి మాటకు విలువ ఉంటుంది. అతని ప్రవర్తనలో నమ్మకం కనిపిస్తుంది. అతనిపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం విశ్వాసం ఉంచుతారు. అందుకే ఇస్లాం ధర్మం నిజాయితీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఖురాన్ మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ప్రకారం సత్యం మరియు నిజాయితీ విశ్వాసి యొక్క ప్రధాన లక్షణాలు. నిజాయితీ అంటే కేవలం అబద్ధం చెప్పకపోవడం మాత్రమే కాదు, మన మాటల్లో, పనుల్లో, ఉద్దేశాలలో, నిర్ణయాలలో సత్యాన్ని నిలబెట్టడం, ఎప్పుడు మంచి పనులు చేయడం, లాభ నష్టాలను పక్కన పెట్టి న్యాయంగా ప్రవర్తించడం, ఇదే జీవితానికి అసలైన అర్థం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త పదవి పొందకముందే అల్ అమీన్ అని ప్రసిద్ధి చెందారు. అల్ అమీన్ అంటే నమ్మకస్తుడు, విశ్వసనీయుడు. ప్రజలు ఆయన మాటలను సంపూర్ణంగా విశ్వసించేవారు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ సత్యాన్ని మాత్రమే మాట్లాడేవారు. ఆయన జీవితం ప్రతి ముస్లింకు ఆదర్శం. మనం కూడా ఇతరులు నమ్మగల వ్యక్తులుగా మారాలి. నిజం చెప్పడం కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు, తాత్కాలికంగా నష్టం కలిగించినట్టు అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో సత్యాన్ని, గౌరవాన్ని తెస్తుంది, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది, అల్లా ప్రసన్నతను అందిస్తుంది. అబద్ధం మాత్రం కొంతకాలం ప్రయోజనం ఇచ్చినట్టు కనిపించినా చివరికి అవమానం మరియు పశ్చాత్తాపాన్ని మిగులుస్తుంది. సత్యం ధైర్యాన్ని ఇస్తుంది, అబద్ధం భయాన్ని పెంచుతుంది. నిజాయితీ ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు చిన్ననాటి నుంచే నిజం చెప్పే అలవాటు నేర్పాలి. పిల్లలు నిజం చెప్పినప్పుడు వారిని ప్రోత్సహించాలి. భార్యాభర్తల మధ్య విశ్వాసం నిలవాలంటే నిజాయితీ తప్పనిసరి. స్నేహితుల మధ్య, బంధువుల మధ్య కూడా ఇదే గుణం సంబంధాలను బలపరుస్తుంది. వ్యాపారంలో మోసం చేయకుండా ఉండటం, కొలతల్లో న్యాయం పాటించడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కూడా నిజాయితీలో భాగమే. ఉద్యోగంలో బాధ్యతగా పనిచేయడం, సమయాన్ని సద్వినియోగం చేయడం, అప్పగించిన పనిని నిబద్ధతతో పూర్తి చేయడం కూడా సత్యనిష్టకు ఉదాహరణలు. నేటి సామాజిక మాధ్యమాల కాలంలో తప్పుడు వార్తలు, అసత్య సమాచారం పంచకుండా ఉండడం కూడా నిజాయితీకి సంకేతం. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సత్యాన్ని పాటిస్తే అదే అతని అసలైన విశ్వాసానికి నిదర్శనం. ఎవరూ చూడకపోయినా అల్లా అన్నింటినీ చూస్తున్నాడనే అవగాహన అతనిని సరిదారిలో ఉంచుతుంది. ఈ భావన హృదయాన్ని పవిత్రం చేస్తుంది, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. నిజాయితీ వల్ల మనపై ఇతరుల విశ్వాసం పెరుగుతుంది, సంబంధాలు స్థిరపడతాయి, ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ముఖ్యంగా అల్లా కరుణ, సహాయం లభిస్తాయి. అందుకే ప్రతిరోజు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి, నా మాటల్లో, నా పనుల్లో, నా ఉద్దేశాలలో సత్యముందా అని.

పాలీ హౌస్లో క్యాప్సికం సాగు గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం రైతులు సాంప్రదాయ పంటలనే కాకుండా ఆధునిక పద్ధతుల్లో పాలీ హౌస్లో సాగు చేసే ఉద్యాన పంటలను పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాణిజ్యపరంగా మంచి ఆదాయాన్నిచ్చే క్యాప్సికం లేదా కూరమిరప పంటపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. బెంగళూరు మిర్చి, సిమ్లా మిర్చిగా పిలువబడే కూరమిరప కారం తక్కువగా ఉండి గంట ఆకారంలో లావుగా ఉంటుంది. అందుకే దీన్ని బెల్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. ఇందులో అన్ని పోషకాలతో పాటు విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, ఊదా రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే క్యాప్సికంను ఆహార అలంకరణలో నూడిల్స్, బిర్యానీ, మాంసాహార వంటల్లో రుచి కోసం వాడతారు. విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల కామర్ల వ్యాధికి స్థానికంగా వాడతారు. సీజన్లో అత్యధికంగా కిలో 100 రూపాయలు పలికి, సీజన్ లేని సమయంలో కిలో 40 రూపాయలకి తగ్గకుండా ఉండే క్యాప్సికంని పాలీ హౌస్లో నాణ్యమైన పంటని పండించవచ్చు. క్యాప్సికం సాగుకు చల్లని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పాలీ హౌస్లో ఉష్ణోగ్రతలు, సూర్యకాంతి మొక్కలకి అనుకూలంగా మార్చుకోవడానికి వీలుంటుంది. షేడ్ నెట్స్, ఫాగర్స్ ద్వారా ఉష్ణోగ్రతలు 22 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేలా చూసుకోవాలి. నర్సరీ నుంచి మొక్కల్ని పాలీ హౌస్లో నాటినప్పటి నుంచి మొదటి వారం రోజులు తక్కువ ఉష్ణోగ్రతలు ఉండాలి. మొక్కలు నిలదొక్కున్నాక షేడ్ నెట్ తెరలను తొలగించి మొక్కలకి ఎండ తగిలేలా చేయాలి. మురుగునీటి వసతి గల అన్ని నేలలు కూడా ఈ క్యాప్సికం సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు పనికిరావు. ఇక ఈ క్యాప్సికంలో రకాల విషయానికి వచ్చినట్టయితే కాలిఫోర్నియా వండర్. ఈ కాయలు ఆకుపచ్చ రంగులో ఉండి ఒక పాలీ హౌస్లో 3 నుండి 6 టన్నుల వరకు దిగుబడినిస్తాయి. ఇక అర్కా బసంత్ కాయలు లేత పసుపు వర్ణంలో ఉండి ఒక పాలీ హౌస్కి 3 నుండి 4 టన్నుల వరకు దిగుబడినిస్తాయి. అర్కా మోహిని ఈ కాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి కాయలు పండినప్పుడు ఎరుపు రంగుగా మారుతాయి. వీటి కాయలు కూడా పెద్దగా ఉండి 3 నుండి 6 టన్నుల వరకు దిగుబడినిస్తాయి. ఇంతేకాకుండా ఇందిరా, బాంబే, ఓర్బెల్లి, గ్రీన్ గోల్డ్, భరత్ వంటి రకాలు కూడా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ క్యాప్సికం సాగులో విత్తన మోతాదును గనక మనం చూసినట్టయితే హైబ్రిడ్ క్యాప్సికం రకాలు 10 గ్రాముల ప్యాకెట్లలో లభిస్తాయి. ఒక పాలీ హౌస్కి 2 నుండి 3 ప్యాకెట్ల విత్తనం సరిపోతుంది. ఈ క్యాప్సికం సాగులో నారుమడి తయారీ విధానాన్ని గనక మనం చూస్తే 1 మీటర్ వెడల్పు, 5 మీటర్ల పొడవు గల ఎత్తు నారుమడలను తయారు చేసుకోవాలి. విత్తనాలను ఈ మళ్ల మీద వరుసల్లో పల్చగా విత్తుకోవాలి. విత్తిన 2 వారాలకి 100 గ్రాముల కార్బోఫ్యూరన్ 3G గుళికల్ని ఇసుకతో కలిపి చల్లుకోవాలి. విత్తిన 12 రోజులకి అలాగే 20 రోజులకి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి నారుమడంతా బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల నారు కుళ్ళు తెగులు రాకుండా నివారించవచ్చు. మొక్కలు నాటడానికి ముందు పాలీ హౌస్లో ఎత్తైన మళ్ళు తయారు చేసుకోవాలి. అలాగే ఈ మడుల్లో పొడవు 80 సెంటీమీటర్లు, వెడల్పు 30 సెంటీమీటర్లు ఎత్తుగల మడులు 12 నుండి 13 దాకా చేసుకోవాలి. 30 నుండి 40 రోజుల వయసున్న ఆరోగ్యకరమైన నారును ఎటు చూసినా 50 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. నారు నాటిన తర్వాత ప్రతిరోజు రోజు క్యాన్తో తడినివ్వాలి. 1 వారం తర్వాత డ్రిప్ ద్వారా రోజుకి 2 గంటల సేపు నీరందిస్తే సరిపోతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలను బట్టి డ్రిప్ ద్వారా విడుదల చేసి నీటిని పెంచటం, తగ్గించటం చేసుకోవచ్చు. ఈ విధంగా పాలీ హౌస్ లోపలున్న 50% షెడ్ నెట్ను ఉష్ణోగ్రతలు తగ్గించడానికి, పెంచడానికి ఉపయోగించవచ్చు. వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటే ఫాగర్స్ను ఉపయోగించి ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చు. ఇక నీటిలో కరిగే ఎరువుల్ని డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు. ఆఖరి దుక్కి బెడ్ల తయారీలో 1.5 టన్నుల పశువుల ఎరువు, 100 కిలోల వేపపిండి, 2 క్వింటాళ్ల వర్మీ కంపోస్టు, 20 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి కలయిదున్నాలి. పూత పిండ దశ నుంచి మొదటి 2 నెలలు, చివరి 2 నెలలు వారానికి ఒకసారి డ్రిప్ ద్వారా 1 కిలో యూరియా, పొటాషియం నైట్రేట్ లేదా పాలిఫీడ్లను మార్చి మార్చి ఇచ్చుకోవాలి. తర్వాత 3 నెలలు 2 కిలోల యూరియా, 1 కిలో పొటాషియం నైట్రేట్ డ్రిప్ ద్వారా అందించాలి. సూక్ష్మ పోషకాలు అంటే బోరాన్, జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్, నిమ్మ ఉప్పు వీటన్నిటినీ కూడా 10 లీటర్ల నీటికి కలిపి 15 రోజులకొకసారి పిండ దశ నుంచి పిచికారీ చేస్తే గనక దిగుబడి బాగుంటుంది.
మొక్కలు నాటిన తర్వాత మొదటగా వచ్చే పూతను పిందల్ని జాగ్రత్తగా గోటితో తుంచేయాలి. ప్రతి మొక్క నుంచి బలంగా పెరిగే 3 నుండి 4 పక్క కొమ్మల్ని మాత్రమే పెరగనివ్వాలి. క్యాప్సికం మొక్క కాండం బలహీనంగా ఉండి కాయ బరువుకి కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి పాలీహౌస్లో 8 అడుగుల ఎత్తులో జీఐ వైరు మొక్కలు వరసలకి సమాంతరంగా కట్టుకోవాలి. ఈ విధంగా కట్టిన వైరుకి మొక్క మొదలుకి ప్లాస్టిక్ వైరుతో వదులుగా కట్టుకోవాలి. మొక్క పెరిగే కొద్దీ పెరిగిన కొమ్మలని ప్లాస్టిక్ తాడికి మెలిపెట్టడం ద్వారా కొమ్మ కాప మీద విరగకుండా చూసుకోవాలి. కొమ్మల్ని ఎంత పైకి పెంచితే దిగుబడి అంతగా పెరుగుతుంది. ఆకుపచ్చ రకాలను ఆకుపచ్చగా ఉన్నప్పుడే కోసుకోవాలి. అలాగే ఎరుపు పసుపు రంగు కాయల్ని 50% రంగు మారగానే కోసుకోవాలి. పూర్తిగా రంగు మారిన కాయలు త్వరగా వాడిపోతాయి. ప్రతి 2-3 రోజులకి ఒకసారి కాయల్ని కోసుకోవాలి. ఒక పాలీహౌస్ నుంచి ఒక పంటకాలానికి 5 నుండి 6 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చు. ఇక క్యాప్సికం సాగులో సస్యరక్షణ విషయానికి వచ్చినట్టయితే తామర పురుగులు ఎక్కువగా వ్యాపించి నష్టపరుస్తూ ఉంటాయి. దీనివల్ల ఆకులు పైకి ముడుచుకుపోయి రాగి రంగుగా మారుతాయి. మొక్కలు నాటిన 15వ రోజు అలాగే 45వ రోజు ఫిప్రోనిల్ గుళికలు 0.3% వేసి పై ముడతని నివారించవచ్చు. ఈ తామర పురుగుల నివారణకి 2 మిల్లీలీటర్ల డైమిథయేట్ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాము లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కురచగా ఉన్న చిగుర్లని చేతితో తుంచి డైపెన్థియురాన్ అనే మందుని 2 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. ఇక క్యాప్సికం ని ఆశించే మరొక పురుగు తెల్లనల్లి. ఇవి ఆశించినప్పుడు ఆకులు కింద వైపుకి ముడుచుకొని పోయి ఆకుల కాడలు సాగిపోయి ముదురు ఆకుపచ్చ వర్ణంలోకి మారి ఆకులు ముద్ద కడతాయి. ఈ తెల్లనల్లి నివారణకి డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా ప్రాపర్గేట్ లేదా ఫాసిలోన్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. కాయ తొలిచే పురుగులు ఆకు తినే పురుగులు కూడా ఈ క్యాప్సికం ని నష్టపరుస్తూ ఉంటాయి. ఇవి మొదట ఆకుల్ని తిని తర్వాత కాయలోని గింజల్ని తిని పంటకి నష్టాన్ని కలిగిస్తాయి. వీటి నివారణకి విషపు ఎర బాగా పనిచేస్తుంది. పురుగులు చిన్నగా ఉన్నప్పుడు ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడీకర్బ్ 1 గ్రాము లేదా క్లోరీపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. విషపు ఎర ద్వారా బాగా ఎదిగిన లద్దె పురుగుల్ని కూడా నివారించుకోవచ్చు. ఇక క్యాప్సికం ని ఆశించే తెగుళ్లని గనక మనం చూసినట్టయితే నారుకుళ్ళు తెగులు. ఇవి ఆశించినప్పుడు లేత మొక్కల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా నారు చనిపోతుంది. ఈ నారుకుళ్ళు నివారణకి విత్తనం మొలకెత్తిన వెంటనే ఒకసారి మళ్లీ 1 వారం రోజులకు 1 సారి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ 1 లీటర్ నీటికి కలిపి బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. వార్తల వివరాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సాంకేతికత ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిలిచిపోయిన మైనింగ్ లీజులను పునరుద్ధరించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొత్త బ్లాక్స్ ఐడెంటిఫై చేసి మేజర్ మినరల్స్ కింద క్వార్ట్జ్ గానీ లైమ్ స్టోన్ గానీ ఐరన్ ఓర్ గానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇంకా భవిష్యత్తు కూడా బీచ్ స్టాండ్స్ కూడా వాళ్ళు మనం ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన బీచ్ స్టాండ్స్ మదనపల్లి రూరల్ లో ఉన్నటువంటి వలసపల్లి గ్రామానికి ఇక్కడ డీకేఎంఐ సంబంధించిన సంస్థని ఒకసారి ఎలా ఉంది పరిశీలించడం రావడం జరిగింది. భవిష్యత్తులో వాల్యుయేషన్ కి వెళ్ళడానికి అవకాశం ఉందా, ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీనికి ఇంకా మనం వాల్యూ ఎలా తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుకోవడానికి ఈ రోజు వీటికి రావడం జరిగింది.
0: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అనంతరం ప్రధానమంత్రితో సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడంలో కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలక పాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్ధిదారులకు 32,42,000 రూపాయల విలువైన సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో 433 మందికి 4 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించామని తెలిపారు. పేదల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సహాయ నిధి ద్వారా వేగంగా ఆర్థిక సాయం అందిస్తోందని మంత్రి పేర్కొంటూ,
2: 49 మందికి 32,17,600 రూపాయలకు సంబంధించిన చెక్కులు సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు సిటీలో ఇంతవరకు 443 మందికి 4,04,98,692 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఆఫీసులు తిరగకుండా డైరెక్ట్ గా సీఎం రిలీఫ్ కి ఎమ్మెల్యే ద్వారా పెట్టించుకుంటే చెక్కుల రూపంలో పంపించడం జరుగుతుంది.
0: గ్రామీణ ప్రాంత ప్రజలకు లో వోల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు

0: పనులు మంత్రి నిన్న ప్రారంభించారు. జమ్మలమెడక, వెలమవారిపాలెం గ్రామాల్లో సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఉచితంగా 200 యూనిట్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానళ్లను అందిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ పారిశ్రామిక రంగంలో కోల్ గ్యాసిఫికేషన్ నూతన అధ్యాయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్ గ్యాసిఫికేషన్ వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధిక బూడిద శాతం ఉన్న దేశీయ బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తప్పు అని నిరూపించారని చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న అపారమైన బొగ్గు నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగిస్తే సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీసీ నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించామని స్పష్టం చేశారు. డీఎస్సీ ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు, పేపర్ లీకేజీలకు అవకాశం లేదని తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారానికి 3 అంచెల వ్యవస్థలు ఏర్పాటు చేసినట్టు కోన శశిధర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, లింగమనేని రమేష్లు ఏకంగిరంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడంతో 4 స్థానాలకు 4 అభ్యర్థులే పోటీలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి వనితారాణి తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నికల ధృవీకరణ పత్రాలను అమరావతిలోని అసెంబ్లీ భవనంలో నిన్న అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలను నిరసిస్తూ ఈ ర్యాలీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు సహా వివిధ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్టు చెప్పారు. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్న అభ్యర్థులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కూడా ఈ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఉడుమాల్పురం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. నూతన పాస్ పుస్తకాల్లో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటాయని చెప్పారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలు, సరిహద్దులు తెలుసుకోవచ్చని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వడగాళ్లు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాళ్లు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కళలకు, కళాకారుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళన 2026 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళలు, సంస్కృతికి పెద్దపీట వేస్తూ వివిధ సాహితీ, సాంస్కృతిక పురస్కారాలను అందజేస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఏసీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. నవదెహల్యాం నీతి ఆయోగస్య శాసి పరిషద్ ఉపవేశనస్య అధ్యక్షతాం కూర్వన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవోచత్ యత్ యదా విశ్వస్య ప్రముఖాః అర్థవ్యవస్థాః ఆర్థిక సమాహ్వానానాం సాముఖ్యం కుర్వంతః సంతి తస్మిన్ కాలే అపి భారతస్య వికాసయాత్రా విశ్వం అవిరతం ప్రేరయతి. తేన ఊర్జాక్షేత్రే వైశ్విక ఉత్కృష్ట పద్ధతీనాం స్వీకరణాయ ఆత్మనిర్భరతాం ప్రతి దేశస్య సంకల్పం దృఢయితుం బలం ప్రదత్తం. ప్రధానమంత్రిణా రాజ్యాన్ని ఏకం మండలం ఏకః ఉత్పాదః ODOP తథా రక్షా నిర్మాణ క్షేత్రే నిర్యాతోన్ముఖ నీతీనాం వికాసాయ ప్రేరితాని. అస్య వర్షస్య ముఖ్య విషయో వికసిత భారత్ @2047 కృతే సమావేశీ మానవ వికాసః ఆసీత్. నీతి ఆయోగస్య ఉపాధ్యక్షేణ అశోక్ లాహరీ మహోదయేన సబలం ప్రోదీరితం యత్ సుశిక్షిత కౌశలయుక్తా చ జనసంఖ్యా ఏవ దేశస్య సఫలతాయాః మార్గో వర్తతే. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహు అద్యారభ్య ఉత్తరాఖండస్య ద్విదివసీయ అధికారిక ప్రవాసే భవిష్యతి. అస్మిన్ ప్రవాసే రాష్ట్రపతిః దెహరాదూన్ స్థితే భారతీయ సైన్య అకాదమీ ఇత్యస్య 58వ నియమిత పాఠ్యక్రమస్య నిరీక్షణం విధాస్యతి. భారతస్య ఖరీఫ్ వపనర్తౌ ప్రవిష్టే సతి తైలబీజ కృషేః అనుసంధాన ఆధారిత జ్ఞానం కృషకాణాం చలతూర భాషే ప్రదాతుం ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర నామ్ని వాట్సాప్ ఆధారిత AI పరామర్శ సేవా ప్రకటీభూత. అత్రావధేయం యత్ కృషి కృషక కళ్యాణ మంత్రాలయేన ప్రఖ్యాపితం యత్ అనయా నూతన వ్యవస్థయా భారతస్య కోపి తైలబీజ కృషకః కేవలం వాట్సాప్ మాధ్యమేన నిశుల్కం విశ్వసనీయం తత్క్షణం చ సస్య సంబద్ధం పరామర్శం స్వభాషయా సారల్యేన ప్రాప్తుం శక్నోతి. ఫిన్లాండ్ దేశే ఆయోజితాయాం కుంతరాంత వార్తాయాం భాగం గృహణన్ విదేశ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర చింతాం ప్రకటయన్ అబ్రవీత్ యత్ ప్రచల్యమానాః వైశ్వికాః సంఘర్షాః స్వక్షేత్రాద్ బహిరపి విశ్వస్య ఉపరి భారం వర్ధయంతి. తేన కూటనీతౌ అనుకూల పరిస్థితీనాం నిర్మాణాయ తథా ఆపూర్తి శృంఖలాయాః విశ్చక్ నివారణాయ వివిధీకరణాయ చ బలం ప్రదత్తం. భారతస్య ఊర్జా నీతిం బ్రువన్ మంత్రిణా ప్రఖ్యాపితం యత్ భారతస్య ఊర్జా చయనం రాష్ట్రహితేన ప్రేరితమస్తి యత్ర ఉపలబ్ధతా మూల్య సులభతా చ ప్రముఖా వర్తతే. వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష్ గోయలః అద్యారభ్య స్విట్జర్లాండ్ దేశస్య ద్విదివసీయ అధికారిక యాత్రాయాం భవిష్యతి. యాత్రాయామస్యాం మంత్రి స్విట్జర్లాండ్ దేశస్య రాష్ట్రపతినా గాయ్ పార్మెలిన్ ఇత్యనేన సహ మిల్యాత్. శ్రీగోయలః తత్రత్య భైషజోద్యోగస్య ప్రముఖ ప్రతినిధిభిః సాకమపి విచార వినిమయం కరిష్యతి. వాణిజ్యోద్యోగ మంత్రాలయేన ఉక్తం యత్ ఏషః ప్రవాసః భారత్ స్విట్జర్లాండ్ ఆర్థిక సహయోగం సుదృఢం కరిష్యతి సహైవ భారత్ EFTA వ్యాపార ఆర్థిక సంధేః కార్యాన్వయనస్య చర్చాం సుగమాం కరిష్యతి. ఏతదతిరిచ్య మంత్రి జ్యూరిక్ నగరే స్విస్ విపణిభిః నివేశకైః చ సహ మిలిత్వా ద్విపక్షీయ వ్యాపారస్య నివేశస్య సంస్థాగత సహయోగస్య విస్తారాయ అవసరాణాం గవేషణం చ విధాస్యతి. సిడ్నీ నగరే ప్రచల్యమానాయాః ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ స్పర్ధాయాః మహిళా ఏకల వర్గే పివి సింధు తన్వీ శర్మ చ సఫలతాం అవాప్య ప్రాగుపాంత్యచక్రం ప్రవిష్టవత్యౌ. ఆగామి క్రీడాయాం సింధుః చెన్ యుయు ఇత్యనయా సహ స్పర్ధిషిష్ట. ఏతత్పశ్చాత్ పురుష ఏకలవర్గే కిరణ్ జార్జ్ సనీ దయానందః తరుణ్ మెన్నేపల్లీ చ స్వస్వ క్రీడాసు పరాభూతాః. ఇతి వార్తాః.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ వే ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు ఉదయరేఖలు, భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు, ఈ అంశంపై డాక్టర్ రావెల సాంబశివరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వివరాలు వింటారు. వివరాలు అందించిన వారు శ్రీమతి కేవీ పూర్ణచంద్రిక. చివరగా గాంధీ మార్గం వింటారు. 8 గంటలకు ప్రైమరీ ఛానల్ ప్రోగ్రామ్స్ వింటారు. 8:35 చిత్రగీతాలు, ఆ పాట మధుర గీతాలు వింటారు. 9 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం వింటారు. నిమిషాలకు నమస్తే అమరావతి సినీ గీతాలు, 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం రావోయే అతిథి సినీ గీతాలు వింటారు. 10:30 ఆంగ్ల ప్రసంగం, కంబాక్టింగ్ ద మినిస్ ఆఫ్ చైల్డ్ లేబర్, ఈ అంశంపై డాక్టర్ టి శ్రీలత గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. 11 గంటలకు గుర్తు చేసుకున్నాం సినీ గీతాలు. 11:30 ఈరోజు వన్ డే ఆర్జేగా వస్తున్నారు శ్రీమతి సిహెచ్ఈ లలిత గారు. 12:10 లాహీర్ లాహీర్లో సినీ గీతాలు వింటారు. 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణు గారు గానం చేసిన భక్తి గీతాలు వింటారు. 1:10 చిత్రగీతాలు వింటారు. 1:30 వనితావాణి శ్రేల కార్యక్రమంలో ముందుగా బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు, శ్రీమతి నండూరి పద్మాంజలి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు, అలాగే విశేషాలు వింటారు. 2:30 సినీ గీతాలు, 3 గంటలకు NCERT ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 3:30 టీన్ టైం, 4 గంటలకు యువలయ. 5 గంటలకు సినీ గీతాలు, 6:30 పల్లెసీమలు రంగస్థలి శీర్షికన పాదుక పట్టాభిషేకం నాటకం నుంచి దశరథ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ నూకల జానకరామయ్య, హార్మోనియం శ్రీ మురుగుల శ్రీనివాస్. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 చిత్రగీతాలు. ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 విజ్ఞానం మరియు పర్యావరణ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈ అంశం గురించి శ్రీ ఎంఆర్ఎస్ ప్రకాష్ రావు గారితో పరిచయం వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:40 దేశభక్తి గీతం, 8:45 విజయవాడ ఏకేంద్ర ప్రసారాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం 7:05 అవుతుంది. వార్తా ప్రసారాలు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియోల సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దీనిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల చమురు సహజ వాయువుల అన్వేషణ అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఖనిజాల తవ్వకానికి సంబంధించిన అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు. ఈ నిర్ణయం దేశమే ప్రథమం అనే భావనను అలాగే సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. చమురు ఒక జాతీయ వనరు అయినందున దాని అన్వేషణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ముందుకు సాగడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయని అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందం ఈ ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణను గణనీయంగా పెంచుతుందని హోంమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోజుకు 1,000 నుండి 1,500 బ్యారెల్స్ వరకు ఉన్న చమురు ఉత్పత్తి సామర్థ్యం ఈ అవగాహన ఒప్పందం ద్వారా 10 రెట్లకు పైగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है.
0: प्रपंच देशाल्लो प्रस्तुतं कोनसागुतुन्न घर्षणलु ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, అలాగే ఎన్నో మార్పులకు కారణమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిన్లాండ్లో జరిగిన కుల్తారంత టాక్స్ కార్యక్రమంలో సరికొత్త భౌగోళిక రాజకీయ పోటీ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఘర్షణల వల్ల జరిగేటువంటి పరిణామాలను తగ్గించడానికి, దౌత్యపరమైన చర్చలకు అనుకూల పరిస్థితులు సృష్టించడానికి అంతర్జాతీయ సమాజం తన ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. గల్ఫ్ ప్రాంతంతో భారత్కు గల సంబంధాల ప్రాధాన్యతకు పటిష్టమైన ప్రజా సంబంధాలు, ఇంధన సహకారం, పెరుగుతున్న వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం పునాది అని జయశంకర్ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్లను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మెలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లీగర్తో సమావేశం

0: సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగిందని, ఇందులో మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లాహిరి తెలియజేశారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు వ్యక్తం చేసిన వినూత్న ఆలోచనలు, వారి రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పనుల ద్వారా నీతి ఆయోగ్ ఎంతో లబ్ది పొందిందన్నారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనేది ఈ సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధితో సహా అన్ని రంగాలను అభివృద్ది పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం విషయంలో భారత్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భారతదేశం తన వృద్ధిపదంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. మానవ వనరుల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన చెప్పారు. సౌర, అణు ఇంధన విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంధన భద్రతపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందని తెలియజేశారు.
1: The topic for the Governing Council meeting was Inclusive Human Development for Vikasit Bharat 2047. And it was about details. The states talked about what they are doing. Inclusive Human Development covers all the 4 stages of life, from childhood to youth to working life to old age. A skilled population is the key to success.
0: న్యూఢిల్లీలో జరిగిన యువ సంఘం 6వ విడత కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్గఢ్కు చెందిన విద్యార్థుల ప్రతినిధులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ, యువత పాఠ్యపుస్తకాలు, తరగతి గదులకు అతీతంగా భారతదేశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేశ సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ది కార్యక్రమాలు, జాతీయ ప్రాధాన్యతలపై అవగాహన పెంచుకోవడానికి యువ సంఘం దోహదపడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల యువకుల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్చలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయన్నారు. దేశాభివృద్దిలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి, జాతీయ విద్యా విధానం 2020 కింద కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పొందిన అవగాహనను ఆచరణలో పెట్టి సమాజానికి, దేశ నిర్మాణానికి సానుకూల సహకారం అందించాలని ఆయన ప్రతినిధులను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నిన్న రాత్రి మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. అర్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ మెక్సికో తరపున మొదటి గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో రౌల్ జిమెనెస్ మరొక గోల్ చేయడంతో మెక్సికో 2-0 నిలిచింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2 సమయం 7:15 ఉదయ రేఖలు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 39వ శ్లోకం.

యత్ యే సుఖం సుఖము అగ్రేచ అనుభవ ప్రారంభ దశలోనూ అనుబంధేచ పరిణామదశలోనూ కూడా ఆత్మనః మనస్సుకు మోహనం భ్రాంతిని కలిగిస్తుందో నిద్ర నిద్ర ఆలస్య సోమరితనము ప్రమాద పొరపాటు పడే గుణము అనే వాటి నుంచి ఉత్తం ఉదయిస్తుందో తత్ అటువంటి సుఖం తామసం తమోగుణ ప్రధానమని ఉదాహృతం చెప్పబడినది.

అర్జున, నిద్ర, సోమరితనము, పొరపాటు అనే వాటి నుంచి ఉదయించే మరో రకం సుఖం ఉంది. ఇది ప్రారంభ దశలోనూ పరిణామ దశలోనూ కూడా ఆ వ్యక్తికి ఏదో రకమైన సమ్మోహాన్ని లేదా భ్రాంతిని కలిగిస్తుంది. ఇదే తామస సుఖం. ఇక్కడ నిద్ర అంటే అతి నిద్ర అనే అర్థాన్ని మనం స్వీకరించాలి. ఆలస్యము అంటే సోమరితనం. ఈ దశలో మానవుడికి తక్షణమే చేయవలసిన ఉన్న కర్తవ్యం అముఖ్యంగా కనిపిస్తుంది. ఇది కూడా మోహంలో భాగమే. ప్రమాద అంటే ఏకాగ్రత లేకపోవడం. అంటే ఒక దానిని గురించి ఆలోచించవలసిన చోట వేరే దానిని గురించి ఆలోచించడం. అంటే అముఖ్యమైనదే కదా, అముఖ్యమైనది ముఖ్యంగా కనిపించి దాని మీదకి ఆలోచన మళ్ళుతోంది, కాబట్టి అది కూడా మోహంలో భాగమే. కనుక నిద్ర, ఆలస్య, ప్రమాదజన్యాలైన సుఖాలన్నీ కూడా మోహకరాలే, భ్రాంతికరాలే.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఉదయరేఖలో ఇప్పుడు వినండి. బాలల హక్కుల సంరక్షణ చట్టాలు ఈ అంశంపై డాక్టర్ రావెల సాంబశివరావు గారి ప్రసంగం వింటారు.

ఉరుము ఉరిమితే, మెరుపు మెరిస్తే, మొగ్గ విరిస్తే, వాన కురిస్తే అంతా తన కోసమే అనుకుంటుంది అపురూప అమాయకత్వ బాల్యం. అటువంటి బాల్యానికి అందరి పౌరుల మాదిరిగానే హక్కులు విధుల. అసలు బాలలంటే ఎవరు? కొందరు జననం నుండి కౌమారం వరకు అంతా బాల్యంగానే భావిస్తారు. బాలలుగా ఎవరిని పరిగణించటం అన్నది ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 16 సంవత్సరాల వయస్సుకు లోపు వాళ్లు బాలలుగా పరిగణించబడితే, భారతదేశంలో 18 ఏళ్లలోపు వాళ్లు బాలలు. ఆయా దేశాలకు సంబంధించిన చారిత్రక సాంస్కృతిక అంశాల ఆధారంగా బాధ్యతల విషయంలో బాలల వయస్సు నిర్ణయిస్తారు. ప్రస్తుతం బాల నేరస్తునిగా పరిగణించేందుకు కనీస వయస్సు 4 సంవత్సరాల ప్రాయం. ఇక హక్కుల విషయానికి వస్తే, బాలలకు పుట్టకముందు నుండే కొన్ని హక్కులు సంక్రమిస్తాయి. అలా లభించిన హక్కుల కారణంగా తల్లి గర్భంలో ఉండగా శిశువు మగబిడ్డో ఆడశిశువో తెలుసుకునే పరీక్షలు చేయించటం నేరం. బిడ్డ జన్మించగానే పాపపుణ్యాలు ఎరుగకపోయినా అతనికో ఆమెకో పౌర హక్కు లభిస్తుంది. అది వాళ్ల జీవితాన్నుండి ఒక ప్రయోజనాన్ని ఆశిస్తుంది. అందుకే జాషువా మహాకవి ఇలా అనటం, ఏమి పనిమీద భూమికి ఎగినాడో, నుడువనేర్చిన పిమ్మట అడుగవలయు, ఏండ్లు గడిచిన ముందు ముందేమో కాని ఇప్పటికి మాత్రమే పాప మెరుగడితడు. అటువంటి స్థితి నుండి ఎదిగి ముక్కుపచ్చలారిపోయి ప్రాయము వచ్చి చదువు సంధ్య నేర్చి బ్రతుకునప్పుడు నాదు పసిడి కొండ నారత్నమని తల్లి పలుకు పలుకులితడు నిలుపుకొనునే అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చుతారు కవికోకిల జాషువా. ఏ బిడ్డ అయినా పసిడికొండగానో జాతిరత్నంగానో ఓ వెలుగు వెలగాలంటే వాళ్లకు బాల్యంలోనే కొన్ని హక్కులు లభించాల్సి ఉంది. పసితనం అన్నది వసివాడరాదు. వాళ్లు ఆటపాటల్లో చదువు సంధ్యల్లో మునిగి తేలాలి. అప్పుడే పసితనానికి పసిడిని అద్దటం కుదిరేది. అందుకు వాళ్లకు ముందుగా లభించే హక్కు నిర్బంధ విద్య. నిర్బంధ ఉచిత విద్య అన్నది మన రాజ్యాంగంలోని అధికరణం 21A ద్వారా వాళ్లకు లభించింది. ఇది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 12/12/2002 నుండి అమల్లోకి వచ్చింది. అధికరణం 17 ద్వారా అంటరానితనాన్ని నిషేధించటం జరిగింది. దీనివల్ల ఆ అంటుజాఢ్యం బాలలకు అంటకుండా చేయాలనుకున్నారు. అధికరణం 23 శ్రమశక్తికి దోపిడీ చేయరాదు అంటుంది. ఏ దోపిడీ అయినా మానవతా విలువలకు గౌరవ ప్రతిపత్తికి విరుద్ధం.

మనుషుల క్రయ విక్రయాలు అటు సంఘ వ్యతిరేకము ఇటు చట్ట వ్యతిరేకమును. ఈ శ్రమదోపిడీలోకి లైంగిక దోపిడీ, మేధో సంపత్తి దోపిడీ మెల్లగా వచ్చి చేరాయి. శ్రమశక్తిని దోచుకోవటం వెనుక ఆర్థిక బలహీనత, అసక్తత ఉంటాయి. అందువల్ల వాళ్లకు అతి తక్కువ వేతనం చెల్లించి శ్రమదోపిడికి పాల్పడుతుంటారు. ఒక్కోసారి ప్రతిఫలం అసలేమీ చెల్లించకుండానే పని చేయించుకుంటారు. అది బేగారు క్రిందికి వస్తుంది. నామమాత్రపు ప్రతిఫలం చెల్లించినా అది శ్రమదోపిడి కిందికే వస్తుంది. ప్రజలలో పెళ్ళుబుకిన చైతన్యం కారణంగా ఈ నిలువుదోపిడిని నివారించడానికి ప్రభుత్వాలు వ్యభిచార నిరోధక చట్టము, కనీస వేతనముల చట్టము, అనాథ బాలల చట్టము వంటి వాటిని రూపొందించి అమల్లోకి తీసుకువచ్చాయి. అధికరణం 24 కర్మాగారాల్లో బాలలతో పనిచేయించరాదు అంటుంది. దానికి అనుగుణంగా ఫ్యాక్టరీ చట్టాలలో ఈ విషయాన్ని పొందుపరచటమేగాక 14 సంవత్సరాల్లోపు వయస్సు గల చిన్నపిల్లల చేత ఫ్యాక్టరీలలో, గనులలో, ఇతర ప్రమాద భరిత ఉత్పత్తి ప్రక్రియల్లోనూ పనిచేయించరాదంటూ ఈ అధికరణం పేర్కొన్నది. మన దేశంలో బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకే ఈ అధికరణం రూపుదిద్దుకున్నట్లుగా కనిపిస్తున్నది. అయితే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 1938, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 వంటి చట్టాలు ఉన్నప్పటికీ గృహాలలో అక్కడక్కడ వెట్టి చాకరీ ఇంకా వెక్కిరిస్తూనే ఉంది. భవన నిర్మాణ కార్యక్రమాల్లో, శివకాశి వంటి తావుల్లో, ప్రేలుడు పదార్థాల మధ్య ప్రమాదాలలో బాలలు ప్రాణాలతో చెలగాటం ఆడవలసి వస్తూనే ఉంది. ఇందుకు కారణం లక్షలాది బీద కుటుంబాలలో పిల్లలే పెట్టుబడి. అటువంటి కుటుంబాలలో పిల్లల సంపాదనే కొందరికి జీవనాధారమైతే కొందరికి మాత్రం వేడి నీళ్లకు చన్నీళ్లు. దీని కారణంగా వాళ్లు కుటుంబ నియంత్రణ పాటించరు. ఇదంతా ఒక విషవలయం. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని స్వార్థపరశక్తులు కొన్ని అతి చౌకగా పిల్లల శ్రమశక్తిని దోచుకోవటం జరుగుతున్నది. బాలకార్మిక వ్యవస్థ అంతమొందాలంటే ముందుగా పేదరికాన్ని తొలగించాలి. 6 సంవత్సరాలలోపు బాలల పరిరక్షణను గురించి ఆదేశక సూత్రాలను అందిస్తుంది మన రాజ్యాంగంలోని అధికరణం 45. అధికరణం 51A ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు విద్యావకాశాలను కల్పించటం ఆ పిల్లల తల్లిదండ్రుల లేక సంరక్షకుని బాధ్యత. కనుక తల్లిదండ్రుల పిల్లల్ని కూలికి పంపటం మాని బడికి పంపవలసి ఉంది. అది వాళ్లకు చట్టపరమైన బాధ్యత. ఇంతవరకు మనం రాజ్యాంగ పరిధి నుండి వాళ్ల హక్కుల్ని గురించి అవగాహన పెంచుకున్నాం. హక్కుల విషయం కేవలం 2 లేదా 3 శతాబ్దాల నాటిది. అసలు ఇది సమస్యగా తొంగి చూచింది అన్నడో రమారమి 6000 ఏండ్ల నాడు ఈజిప్టుకు చెందిన ఒక మతాధికారి సమాధి గోడలపై వ్రాసిన ప్రకారం, ఇటీవలి కాలంలో భూమి చెడిపోతున్నది. పిల్లలు తల్లిదండ్రుల మాటల్ని ఖాతరు చేయటం మానినందువలన ప్రపంచం అవసాన దశకు చేరుకుంటున్నది. దాదాపు 2400 ఏండ్లకు పూర్వమే సోక్రటిస్ చెప్పిందేమిటి? ప్రస్తుతం పిల్లలు విలాసాలకు అరుళ్ళు చాస్తున్నారు. ప్రవర్తన సక్రమంగా ఉండటం లేదు. అధికారం పట్ల అలక్ష్యభావం, పెద్దల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారు. సాధన చేయవలసిన సమయాల్లో అల్లిబిల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. పెద్దలు తమ గదిలోకి వచ్చినప్పుడు వాళ్ళు మర్యాదపూర్వకంగా లేచి నిలబడటం లేదు. తల్లిదండ్రులు చెప్పిన దాన్ని ఖండిస్తున్నారు. పదుగురిలో ఉండి పనికి మాలిన మాటలు మాట్లాడతారు. భోజనం చేసే సందర్భాలలో రుచికరంగా ఉన్న వాటిని చప్పుడు చేస్తూ గుటుక్కుమనిపిస్తారు. ఉపాధ్యాయుల్ని భయభ్రాంతుల్ని చేస్తారు. ఈ 2 ఉల్లేఖనాల వలన మనకు తెలియవచ్చేదేమంటే, బాలల ప్రవర్తన సమస్యగా కనిపించటం ఈనాటిది కాదు. తరతరాల నుండి అది మనకు సంక్రమించినదే. అయితే ఇంతకు బాలలు నేరస్తులుగా ఎందుకు మారతారు? నేరశాస్త్ర పరిశోధకులు అందుకు అనేక కారణాలను మన ముందుంచారు. ఆర్థికపరమైన కారణాలు, పిల్లలపై వ్యసన పరుల ఆగడాలు, పిల్లలు నేరగాళ్ల సంపర్కంలోకి రావడం, కళ్ళెదుట కనిపించే హింసాత్మక ఘటనల్లో తాము పాల్పంచుకోవాలని భావించడం, మారణాయుధాలు అందుబాటులో ఉండటం అందులో కొన్ని కారణాలు. ఇంకా ఇలా ఎన్నెన్ని కనిపించినా బాలలు నేరస్తులుగా మారడానికి ముఖ్య కారణాలు
కుటుంబము సమాజమే అంటారు ఇంకొందరు. సమిష్టి కుటుంబ వ్యవస్థ కుప్పకూలటమే అందుకు ప్రముఖమైన కారణంగా పేర్కొంటారు వాళ్ళు. అల్లరి చిల్లరగా తిరగటం, షాపుల్లో వస్తువులు దొంగిలించడాలు వంటివి బాలల నేరాల్లో చోటు చేసుకుంటాయి. పిల్లలు ఇంటికి వచ్చే వేళకు పెద్దలు లేకుంటే వాళ్ళు విసుగు చెందుతారు, ఆందోళన చెందుతారు. వాటి నుండి దూరంగా జరిగేందుకు వాళ్ళు చెడు స్నేహాలకు దగ్గరవుతారు. మెల్లగా పొగ తాగటం, ఇతరులను ఏడ్పించటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, మత్తు పదార్థాల సేవనం వంటి వాటికి అలవాటు పడే ప్రమాదం ముంచుకొస్తున్నది. పేదరికం బాల నేరస్తుల సంఖ్యను పెంచుతుంది. అటువంటి అలవాట్లకు డబ్బును సమకూర్చుకునేందుకై ఏది ఏమైనా ఒడిదుడుకుల కుటుంబం, సక్రమంగా లేని సమాజం బాలలు నేరస్తులు కావడానికి ప్రధాన కారణాలనేది నిర్వివాదాంశం. పిల్లలకు వాళ్ల వాళ్ల కుటుంబాల నుండి నీతి, న్యాయం, విలువల వంటివి పొందే హక్కున్నది. వాళ్ల తల్లిదండ్రులు పిల్లల రోజువారీ చదువు విషయంలోనూ నడవడిక విషయంలోనూ శ్రద్ధ పెట్టాల్సి ఉంది. అందరూ కలిసి భోంచేస్తూ సక్రమ జీవన మార్గాలను చర్చించుకోవాలి. అలా అని కన్న మాత్రాన పిల్లల్ని రాచిరంపాన పెట్టవచ్చునన్న భావన సరైనది కాదు. తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య సంబంధాలు సజావుగా సాగాలి. బిడ్డలు కిషోరప్రాయానికి రాగానే వాళ్లకు తల్లిదండ్రులకు మధ్య ఓ తరహా వైరభావం తలెత్తుతుంది. బిడ్డలు స్వతంత్ర జీవులమనే భావాన్ని పెంపొందించుకుంటారు. తల్లిదండ్రులేమో బిడ్డలు తమ చేతి నుండి వాళ్ళు జారిపోతున్నారనే బాధను పెంచుకుంటారు. కొందరేమో అతిగా ఆరాభంతో బిడ్డల్ని సక్రమంగా పెంచలేరు, వాళ్లకు తగిన తరిఫిదినివ్వజాలరు. ఏది ఏమైనా బాలలకు కుటుంబ జీవనం ఆనందదాయకం కావాల్సి ఉంది. బాల నేరస్తులకు అందే న్యాయం విషయానికి వస్తే, మన సంక్షేమ రాజ్యంలో 1986 నుండి ప్రత్యేక రూపొందుతూనే ఉన్నాయి. 1989 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ బాలల హక్కుల విషయంలో నియమావళిని రూపొందించింది. 1992 భారతదేశం దానిని ఆమోదించి దాని ఆధారంగా 2000 చట్టంగా తెచ్చింది. ఆ చట్టం రూపకల్పనలో బీజింగ్ నియామకాలపై కూడా దృష్టి పెట్టడం జరిగింది. అదే జ్యువినైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2000. ఈ చట్టం 18 పిల్లలందరికీ వర్తిస్తుంది. ఇది 2 బాలల విషయాలు పట్టించుకుంటుంది. ఒకటి చట్టపరంగా న్యాయ విచారణ, రెండవది బాల నేరస్తుల సంరక్షణ. 2000 రూపొందిన ఈ చట్టానికి 2006 చట్ట సవరణ జరిగింది. అది బాల నేరస్తులకు చెందిన అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుంది. బాల నేరస్తులు నిర్బంధం, విచారణ, జరిమానాలు, శిక్షలు వంటి సమస్త విషయాలు అందులో చేర్చారు. నేరస్తుల వయస్సు నిర్ధారణకు కొత్త సెక్షన్ చేర్చారు. నేరస్తుని గుర్తింపును గుప్తంగా ఉంచే విషయంలో శ్రద్ధ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు సంరక్షణాలయాలను నెలకొల్పేందుకు వీలు కల్పించారు. పిల్లలను కారాగారంలోగాక సంరక్షణాలయాల్లో ఉంచే వీలు కల్పించారు. ఈ చట్టం ప్రకారం బాల నేరస్తులకు మరణదండన విధించేందుకు వీలు లేదు. 2007 నుండి జ్యువినైల్ జస్టిస్ బోర్డులు పనిచేయటం ప్రారంభమైంది. తరువాత లోక్ అదాలత్లు రంగంలోకి దిగాయి. అయినా అవి పరిష్కరించజాలనన్ని కేసులు వాటి ముందుకు వస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటి వరకు జరిగిన కృషి అభినందనీయమే. అయితే మరింతగా కృషి సల్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమస్య పరిష్కారాన్ని మనం కేవలం ప్రభుత్వ బాధ్యతగా భావించరాదు. ప్రజలు కూడా ముందుకు రావాల్సి ఉంది. దాతలు, సంస్థలు బాల నేరస్తుల కోసం మరిన్ని వాళ్ల ప్రవర్తనను సరిదిద్దే హోమ్స్ను నెలకొల్పేందుకు ముందుకు రావాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆలన పాలన పట్ల శ్రద్ధ చూపాలి. పిల్లల రోజువారీ కార్యక్రమాలపై ఓ కన్నేసి ఉంచాలి. వాళ్లల్లో విపరీత ప్రవర్తన పొడసూపగానే మానసిక విశ్లేషకుల వద్దకు తమ బిడ్డల్ని తీసుకువెళ్లే అవగాహనను పెంచుకోవాలి. బాలల సంక్షేమ బోర్డులు ఇటువంటి విషయాలలో తల్లిదండ్రులకు తర్ఫీదునిచ్చే కార్యక్రమాలను తరచుగా నిర్వహిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు, పిల్లలు అప్పుడప్పుడు చిల్డ్రన్స్ హోమ్స్ను సందర్శిస్తూ బోర్డు నియమాలకు లోబడి తమ సేవల్ని అందించవచ్చు. బిడ్డల శిక్షణ ఆషామాషీ వ్యవహారంగా గాక విలువల పరిరక్షణగా భావించి
ప్రజలు ప్రభుత్వము దానిపై దృష్టి నిలిపినప్పుడు మాత్రమే బాల నేరస్తుల సంఖ్య గణనీయంగా తగ్గి సమస్యకు పరిష్కారం పెద్ద ఎత్తున సమకూరగలదు.

0: కార్యక్రమంలో ఇప్పుడు ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకం వివరాలు వింటారు. మీకు అందించిన వారు శ్రీమతి కెఎన్ పూర్ణచంద్రిక. భారతదేశం భిన్న సంస్కృతుల నిలయం, సర్వమత సౌభ్రాతృత్వంతో భాసిల్లే సంగమ క్షేత్రం, ప్రాంతానికో ప్రత్యేకత, ప్రాశస్త్యం, జీవన విధానం, ఆయా ప్రాంతాల వైశిష్ట్యాలను తెలిపే సాంప్రదాయ కళలు, కళారూపాలు, ఇవన్నీ కలిసిన రమ్య ప్రదేశం మన భారతదేశం. ఏ దేశమైనా అభివృద్ధి పథంలో పయనించాలంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. విద్య, వాణిజ్యం, నైపుణ్యం ఇవన్నీ దేశాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో మైనారిటీ వర్గాల కోసం కూడా ప్రత్యేకంగా అనేక పథకాలకు రూపకల్పన చేసింది. అందులోని ఒక పథకమే ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్. ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు వంటి మైనారిటీల అభివృద్ధి కోసం కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకాన్ని కేంద్ర మైనారిటీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. గతంలో ఉన్న సీఖో ఔర్ కమావో, ఉస్తాద్, హమారి ధరోహర్, నయి మంజిల్, నయి రోషిని వంటి పథకాలను ఒకే దగ్గరకు చేర్చి పిఎం విరాసత్ కా సంవర్ధన్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. విద్య, స్కిల్ ట్రైనింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ ఒకే పథకంలో పొందుపరుస్తూ వాటి ప్రయోజనాలను, పొందే విధానాలను మరింత సులభతరం చేసి ప్రజలకు అందించింది. మైనారిటీ మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, చదువు మధ్యలో ఆపేసిన డ్రాపౌట్లకు విద్య అందించడం, వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ఆర్థికంగా మైనారిటీ వర్గాలను పరిపుష్టం చేయడం, ఇవి ఈ పథకం ప్రవేశపెట్టడంలోని ముఖ్య లక్ష్యాలు. మైనారిటీ వర్గాలకు చెందిన 14 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్నవారెవరైనా ఈ పథకానికి అర్హులే. సాంప్రదాయ కళలు, చేతివృత్తులు, కళలను ప్రోత్సహించడం ద్వారా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం, స్థానికంగా జీవనోపాధి మార్గాల కల్పన ఈ ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ ముఖ్య లక్ష్యం. మైనారిటీ వర్గాలకు ప్రోత్సాహం అందిస్తూనే దేశ వారసత్వ సంప్రదాయ సంపదను కాపాడుకోవడానికి ఈ పిఎం వికాస్ పథకం ఎంతగానో దోహదం చేస్తుంది. మైనారిటీ కేంద్రీకృత ప్రాంతాల్లో స్కిల్ ఇండియా మిషన్, మహిళా శిశు అభివృద్ధి, పంచాయతీరాజ్, విద్య వంటి వివిధ కీలక శాఖలతో కలిసి పనిచేస్తుంది. మైనారిటీలు, చేతివృత్తి కళాకారుల నైపుణ్య అవకాశాలను పెంపొందించేందుకు వారికి ఆసక్తి ఉన్న కోర్సుల్లో పలు సంస్థల ద్వారా శిక్షణ అందిస్తారు. వృత్తి విద్యల్లో నైపుణ్యం కలిగి 75% ప్రతిభ కనపరిచిన వారికి ఆయా సంస్థలే ఉపాధి మార్గాలను కల్పించేందుకు ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అలాగే నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించేవారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించడం, ఉపాధిగా వారు తయారు చేసిన వస్తువులను వివిధ సంస్థల ద్వారా కొనుగోలు చేసి వారికి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించటం, పర్యటకంగా దేశ సంస్కృతి సాంప్రదాయ వారసత్వాలను తరువాతి తరాలకు అందించేందుకు దోహదం చేయడం, ఇవన్నీ ఈ ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకంలోని కీలక అంశాలు. కళలను పర్యాటకం, వాణిజ్యంతో మిళితం చేసి స్థిరమైన మోడల్ ఆర్ట్, క్రాఫ్ట్ గ్రామాలను స్థాపించడం ద్వారా దేశ వారసత్వ సంపదలను కాపాడుకోవడం, వాటిని ఆర్థిక ప్రగతి కోసం మలచడంలో ఈ ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. జాతీయ మైనారిటీల అభివృద్ధి మరియు ఆర్థిక సంస్థ NFDFC ద్వారా కేంద్ర ప్రభుత్వం శిక్షణ అందించే ఆయా సంస్థలకు నిధుల కేటాయింపులు చేస్తుంది. ఈ పిఎం వికాస్ పథకం కింద 1,40,00,000 మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించింది. నైపుణ్యాభివృద్ధిలో 33%, విద్యలో 50%, మహిళా నాయకత్వం, వ్యవస్థాపకత అంశాల్లో 100% రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తూ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. మైనారిటీ వర్గాల మహిళలకు ఆయా రంగాల్లో ప్రాధాన్యతను కల్పించడం ఇందులోని ముఖ్య ఉద్దేశం. ఇక విద్య, వ్యవసాయం, దుస్తుల తయారీ, నిర్మాణం, అంతరిక్షం, తివాచీల అల్లకం, ఎలక్ట్రానిక్స్, ఆహార పరిశ్రమ, ఫర్నిచర్, ఆరోగ్య సంరక్షణ, సమాచార సాంకేతిక రంగం, ఐటీ, లాజిస్టిక్స్, మీడియా, మైనింగ్, టెలికాం, పర్యాటకం, ఆతిథ్యం, నిర్వహణ, వస్త్ర చేనేత, ఆటోమోటివ్ వంటి 100కు పైగా రంగాల్లో వారు ఎంచుకున్న రంగానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల ద్వారా యువత, మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఈ పిఎం విరాసత్ కా సంవర్ధన్. భారత్ను స్వర్ణశకానికి పరుగులు తీయించటమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యం. ఆ దిశగా ఆయన వేసే ప్రతి అడుగు ఎంతో కీలకం. తీసుకునే ప్రతి నిర్ణయము మరెంతో సునిశితం. ఆర్థిక అసమానతలు లేని సమసమాజ స్థాపనే లక్ష్యం. వ్యక్తుల్ని శక్తులుగా మార్చి, ఆ శక్తుల్ని దేశ ప్రగతిని నడిపించే రథసారథులుగా మార్చడమే ఈ పిఎం విరాసత్ కా సంవర్ధన్ పథకాన్ని ప్రవేశపెట్టడంలోని ముఖ్య ఉద్దేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఇలాంటి పథకాలను అందిపుచ్చుకొని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగితే 2047 నాటికి భారత్ స్వర్ణభారత్గా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరింతవరకు ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ ఈ పథకం విశేషాలు విన్నారు. మీకు అందించిన వారు శ్రీమతి కేఎన్ పూర్ణచంద్రిక.
1: ఇప్పుడు వినండి గాంధీ మార్గం.

పూజ్య బాపూజీ తన రచనల్లో అణుబాంబు గురించి ఈ విధంగా వ్రాశారు. అణుబాంబు పేలిన సందర్భంగా సత్యాహింసల గతి ఏమిటి, వాటి ప్రాముఖ్యత

అసహ్యత గతించగానే హింసవైపు మనిషి మొగ్గడా అనునది ప్రశ్న. దీనికి సమాధానం ఆ భగవంతునికే ఎరుక. వినాశాత్మకంగా వాడబడిన అణుబాంబు నిర్మాణాత్మకంగా కూడా పనికి వస్తుంది. అణుబాంబు వినాశక శక్తి, జపాను వారిని కాళ్లబేరానికి తెచ్చింది. హింసను హింస పెంచినట్టే అణుబాంబులు ఏదో రూపంలో ప్రతీకారతత్వాన్ని పెంచుతాయి. నా మాటను మరోసారి చెబుతున్నాను, గ్రంథాలలోని సూక్తులు కావు ఇవి, అనుభవంతో రంగరించి ఆరగించుకున్న సత్యాలు. మార్క్స్ మూలర్ మహాశయుడు చెప్పినట్టు నిజాన్ని నమ్మనివారు ఉన్నంతకాలం పునశ్చరణ చేస్తూనే ఉండాలి. సత్యాహింసల ఎదుట విధ్వంసక శక్తి అణుబాంబు ఆత్మపరంగా నిర్వీర్యమై తలవంచింది. ఆధ్యాత్మికం ముందు భౌతికం గతి అంతే. నేనేమీ కొత్త విషయాన్ని చెప్పటం లేదు, సాక్షీభూతమైన సత్యాన్ని వివరిస్తున్నాను. ఈ శక్తి రంగురూపాలతో నిమిత్తం లేకుండా ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి శిశువు యొక్క అంతరంగంలో పనిచేస్తూ ఉంటుంది. ఈ సత్యాన్ని విస్మరిస్తే నాశనమే శరణ్యం. ఏమిటి, బురదలోంచి పద్మం ఉద్భవిస్తుంది అని ఒక్కోసారి అనిపిస్తుంది, కాని అది భగవంతుని దయ, మానవుని క్రియాసిద్ధి కాదు. మానవునికైతే చెడు నుంచి చెడు, మంచి నుంచి మంచి వస్తుందని తెలుసు. అదేవిధంగా విధ్వంసక శక్తి కలిగిన అణుబాంబు వలన ఒక విధంగా ఆ దుష్టశక్తి ప్రతాపమే సత్య అహింసల ఔన్నత్యాన్ని తెలియజెప్పింది అనే విషయం మాత్రమే కాకుండా ఆ అణుబాంబుకు గల శక్తి నిర్మాణాత్మక కార్యాలకు పనికి వస్తుందనే విషయం కూడా అవగతమవుతుంది. ఇది సాధ్యం కాని యుద్ధోన్మాదులకు గుర్తుకు రావడం లేదు, వచ్చినా దాన్ని అణగదొక్కుతారు. పూర్వకాలంలో యుద్ధమని, యుద్ధ సాంప్రదాయాలని ఉండేవి. ఇప్పుడవేమీ లేవు. ఏ విధంగానైనా గెలుపు సాధించు అని నేటి సూత్రాన్ని అనుసరించి మిత్రరాధ్యాలు చేసిన రాక్షస కృత్యం జపాను దేశపు ఆత్మను అంతం చేయబోనింది. ముందు ముందు ఏమవుతుందో గాని ప్రస్తుతం మన కళ్ల ముందు ఆబాల గోపాలం ఆ దేశంలోని ఒకనొక ప్రాంతంలో అట్టుడికిపోయారు. దీని నీతి ఏమిటి? బాంబును బాంబుతోనూ, హింసను హింసతోనూ మట్టుపెట్టడం సాధ్యం కాదు. మానవజాతి అహింసా మార్గాన్ని అవలంబించి మాత్రమే హింసను ఎదిరించగలదు. హింస రోగ విముక్తికి అహింసయే ఔషధం. ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే జయించవచ్చును. ద్వేషం ఆ ద్వేష ప్రభావాన్ని, గాఢత్వాన్ని ఎక్కువ చేసి మరింత ద్వేషం కలిగేటట్టు చేస్తోంది. నేను ఆ మాటలను పునశ్చరణ చేస్తున్నాను. ఎన్నో మార్పులు చేశాను, స్వయంగా ఆచరించి అనుభవంతో చెబుతున్నాను. ఇదేమీ కొత్తది కాదు. ఆ భూమి, ఆకాశాలు, పర్వతం, ప్రకృతి అంత పురాతనమైన సత్యం. నరనరాల్లో నాలో ఇది జీర్ణించుకుపోయింది. మీరా భజన్స్.

0: డిజిటల్ వేదిక, ఎన్ఎఫ్డిబి, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బ్యాంక్, నాబార్డ్ వంటి జాతీయ సంస్థల అధికారులు ఈ కార్యశాలలో పాల్గొని మత్స్యరంగంలో ధృవీకరణాలు, మూలాల గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తులు, సుస్థిరత, సరికొత్త ఎగుమతి అవకాశాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, ఎగుమతులకు అయ్యే ఖర్చు, సమయాన్ని తగ్గించడానికి ఎయిర్ కార్గో నెట్వర్క్లను బలోపేతం చేయడం, వన్ ఎయిర్పోర్ట్ వన్ ప్రోడక్ట్ వంటి విధానాలను ప్రోత్సహించడంపై చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన కేంద్రాలలో క్వారంటైన్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ సదుపాయాలను మెరుగుపరచడం ప్రాధాన్యతగా పెట్టుకోవాలని తీర్మానించడం జరిగింది. భారతదేశం ఇటీవల 38 దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. రొయ్యలు, చేపల సాగులో వ్యాధుల నియంత్రణ, నాణ్యమైన విత్తనం, బ్రూడ్ స్టాక్ లభ్యత, మేతకు సంబంధించిన ధరల పెరుగుదల వంటి సవాళ్లు, సముద్రగర్భంలో వేట, స్థిరమైన మత్స్య విధానాలు, సముద్ర ఆహార రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, పిఎల్ఐ వర్తింపుపై చర్చలు జరిగాయి. భారత్ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలబెట్టడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. కేవలం పరిమాణం ఆధారిత ఎగుమతుల నుంచి విలువ ఆధారిత అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తుల వైపు మారడం, భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండ్ను బలోపేతం చేసేందుకు ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు వంటి కీలక అంశాలను చర్చించారు. సమర్థవంతమైన, నిబంధనలకు అనుగుణమైన వాణిజ్యం కోసం కోల్డ్ చైన్, ఎయిర్ కార్గో, క్వారంటైన్ వసతులతో సహా ఎగుమతి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ఆదాయం, ఉత్పత్తిని పెంచడానికి కేజ్ కల్చర్, జలాశయాల ఆధారిత జలచరాల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముత్యాల పెంపకం వంటి అత్యంత లాభదాయకమైన ప్రక్రియల వైపు మళ్లడం ద్వారా లోతట్టు జలమత్స్య సంపద ఎగుమతి సామర్థ్యాన్ని పెంచవచ్చని స్పష్టం చేశారు. ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ అధికారులు మార్కెట్ పరిధిని విస్తరించడానికి ధృవీకరణ, తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలు, రసాయన అవశేషాల నియంత్రణ, యాంటీ మైక్రోబియల్ ప్రమాణాలు, డిజిటల్ పద్ధతిలో మూలాల గుర్తింపు వంటి అంతర్జాతీయ నిబంధనలను అమలు చేయాల్సిన ప్రాధాన్యతను వివరించారు. కఠినమైన ధృవీకరణ నిబంధనలు, యాంటీబయాటిక్ ఔషధాలపై నియంత్రణలు, మూలాల గుర్తింపుతో పాటు లోతట్టు జల మత్స్య సంపద నుంచి ఎగుమతుల వాటా తక్కువగా ఉండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అత్యంత విలువైన రకాలు, కొత్త మార్కెట్ల వైపు విస్తరించాల్సిన అవసరాన్ని కూడా సదస్సులో పాల్గొన్న నిపుణులు గుర్తుచేశారు. ఈ కార్యశాల ద్వారా భారత సముద్ర ఆహార ఉత్పత్తుల రంగానికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఎగుమతిదారుల ఆదాయాలు పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా వెలువడిన సిఫార్సులు రాబోయే రోజుల్లో విధానాల రూపకల్పనకు, సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించే చర్యలకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతులు ఇప్పటికే బలమైన వృద్ధిని, నిలకడను ప్రదర్శిస్తున్న తరుణంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే విధానం ద్వారా మత్స్యరంగంలో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సదస్సు పునరుద్ఘాటించింది. మత్స్యకారులు, రైతులు, ప్రాసెసర్లు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు కూడా ఇవి మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని, ప్రపంచ మార్కెట్లో నాణ్యమైన, సుస్థిరమైన సముద్ర ఆహార ఉత్పత్తులను అందించే నమ్మకమైన సరఫరాదారుగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల్లో 100 కోట్ల రూపాయల స్థాయిని అధిగమించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి ఈ సదస్సు ఫలితాలు ఊతమిస్తాయని ఆశిద్దాం. విశాఖపట్టణంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యగారు .gov.in.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనేస్తం ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో. వినబోతున్నాం ఆపాత మధుర గీతాలు. ముందుగా వినబోతున్న పాట ఈనాటి బంధం ఏనాటిదో చిత్రంలో ఉంది. గానం పి సుశీల, సాహిత్యం దేవులుపల్లి.

వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆ పాత మధుర గీతాలు. వినుబోతున్న తరువాతి పాట అడుగుజాడలు. చిత్రంలోంది గానం ఘంటసాల, ఎస్ జానకి, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

0: हो जाएगी हमारी जी और टीबी की हार।
1: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
2: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆపాత మధుర గీతాలు. వినబోతున్న త్రువతి పాట కులగోత్రాలు చిత్రంలో ఉంది. గానం ఘంటసాల పి సుశీల, సాహిత్యం సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో, వింటున్నాం ఆ పాత మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట జీవన తరంగాలు. చిత్రంలోంది గానం ఘంటసాల, పి సుశీల బృందం, సాహిత్యం ఆత్రేయ, సంగీతం జేవి రాఘవులు.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం. ఆ పాత మధుర గీతాలు వినబోతున్న తురువతి పాట కోడల్పిల్ల. చిత్రంలో ఉంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం ఆరుద్ర.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 9 గంటలు. ఇప్పుడు వినండి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 9:30. నమస్తే అమరావతి సినీ గీతాలు ముందుగా వినండి. అశోక్ చక్రవర్తి చిత్రంలో ఉంది గానం. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి సాహిత్యం, వేటూరి సుందరరామూర్తి.

0: ఆహా,
1: ఒక్కరికే వందనము.
0: ఊర్మిళ, ఏమిటిది?
1: పల్లవి.
0: పల్లవా? అల్లరా,
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
0: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
0: సరేలే,
1: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
0: ఇదిగో
1: పాడతాను, పాడి తీర్తాను.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
4: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2-2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
5: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
4: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినుతున్న తురువతి పాట సంకీర్తన చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం. సినీ గీతాలు వినబోతున్న తరువాతి పాట రౌడీ అల్లుడు చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట ప్రేమ్ పావురాలు, చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం రాజశ్రీ.

0: మీరింతవరకు నమస్తే అమరావతి సినీ గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం.
2: ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో సుపరిపాలన అనే భావన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల నాణ్యత, ప్రజల జీవితాల్లో తీసుకొస్తున్న సానుకూల మార్పులు, పరిపాలనా వ్యవస్థలోని పారదర్శకత, అవినీతి నియంత్రణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలు ఒక దేశ అభివృద్ధికి కొలమానాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే స్వాతంత్ర్యం అనంతరం దేశంలో అనేక పరిపాలనా సంస్కరణలు చేపట్టినప్పటికీ ప్రజాసేవల పంపిణీలో జాప్యం, అవినీతి, పథకాల అమలులో లోపాలు వంటి సమస్యలు కొనసాగాయి. ఈ సమస్యలను అధిగమించడానికి 2014లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన భావనను అందిపుచ్చుకుంది. సుపరిపాలన అనేది ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, హక్కులను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం నిర్వహించే బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థ. సుపరిపాలనలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల కంటే ఆ నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయి, ప్రజలకు ఎంతమేర ప్రయోజనం కలిగిస్తున్నాయనే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణగా చెప్పుకుంటే పౌర కేంద్రీకృత సేవల్లోనూ, సంక్షేమ పథకాల

0: కంపెనీలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పీఎం జన్ధన్ బ్యాంకు ఖాతాలను తెరిచింది. ఈ బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డు, మొబైల్ నంబర్తో అనుసంధానించడం వల్ల సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే జమ చేయబడ్డాయి. దీంతో అవినీతితో పాటు మధ్యవర్తుల దళారీ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్మూలించబడింది. 54 కోట్ల మందికి పైగా ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. వారందరినీ బ్యాంకింగ్తో అనుసంధానం చేయడం వల్ల మరిన్ని పథకాలు వారికి నేరుగా చేరేలా మార్గం సుగమం అయింది. 2014లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే భావనను కేంద్రంగా చేసుకుని పరిపాలనను ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చడం, అలాగే పరిపాలనలో సాంకేతిక వినియోగానికి అధిక ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు డిజిటల్ వేదికలను సైతం విస్తృతంగా ఉపయోగించుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ అనేక సేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటివల్ల సేవల పంపిణీలో వేగం గణనీయంగా పెరిగింది. అయితే ఈ సుపరిపాలనలో డిజిటల్ గవర్నెన్స్ అనేది ఒక కీలక సాధనంగా మారింది. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్లైన్లో అందించడానికి విస్తృతమైన ప్రయత్నాలు 2014లోనే ప్రారంభమయ్యాయి. భూ రికార్డులు, పన్ను చెల్లింపులు, పాస్పోర్ట్ సేవలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు, ఆరోగ్య సేవలు వంటి అనేక సేవలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. భారతదేశాన్ని సాంకేతికంగా సాధికారత కలిగిన సమాజంగా, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమే ఈ డిజిటల్ ఇండియా. 2015 జూలై 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విప్లవాత్మక ఉద్యమం ప్రారంభమై గత దశాబ్ద కాలంలో దేశ రూపురేఖలను, సామాన్యుడి దైనందిక జీవితాన్ని విశేషంగా మార్చివేసింది డిజిటల్ ఇండియా. ఈ డిజిటల్ ఇండియాతో ప్రతి పౌరుడికి మౌలిక సదుపాయంగా డిజిటల్ సేవలు అందించబడ్డాయి. అలాగే హైస్పీడ్ ఇంటర్నెట్ కూడా దేశంలోని ప్రతి గ్రామానికి అందుబాటులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం డిజిటల్ అక్షరాస్యత సాధ్యమైంది. డిజిలాకర్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పులన్నీ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు సమయం ఖర్చు కూడా తగ్గుతుందని ఈ డిజిటల్ ఇండియా గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా ప్రస్తావిస్తూ,
1: क्या देश के लिए हम कुछ सोच सकते हैं? और इसलिए हमारा सपना है डिजिटल इंडिया. जब मैं डिजिटल इंडिया कहता हूं तब ये बड़े लोगों की बात नहीं है, ये गरीब के लिए है. अगर ब्रॉडबैंड कनेक्टिविटी से हिंदुस्तान के गांव जुड़ते हैं और गांव के आखिरी छोर की स्कूल में अगर हम लॉन्ग डिस्टेंस एजुकेशन दे सकते हैं, आप कल्पना कर सकते हैं कि हमारे उन गांव के बच्चों को कितनी अच्छी शिक्षा मिलेगी. जहां डॉक्टर नहीं पहुंच पाते, अगर हम टेली मेडिसिन का नेटवर्क खड़ा करें तो वहां पर बैठे हुए गरीब व्यक्ति को भी किस प्रकार की दवाई की दिशा में जाना उसका स्पष्ट मार्गदर्शन मिल सकता है.
0: ఇక ఈ డిజిటల్ ఇండియాతో గత పుష్కర్ కాలంలో భారత్ అనేక విజయాలు సాధించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నగదురహిత లావాదేవీల్లో ఒక సంచలనంగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ రోజువారీ లావాదేవీల్లో అత్యవసరంగా మారింది. నేడు పెద్ద పెద్ద మాల్స్ నుండి చిన్న చిన్న వీధి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా తక్షణ చెల్లింపులు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలవడానికి పునాది వేసింది డిజిటల్ ఇండియా. అదేవిధంగా ఒకప్పుడు విలాస వస్తువుగా ఉన్న ఇంటర్నెట్ నేడు ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ధరలతో భారత్లో లభిస్తోంది. భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా లక్షలాది గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ చేరువైంది. 5G సేవల విస్తరణతో ఇంటర్నెట్ వేగం మరింత పెరిగింది. దేశంలో నిరుపేదలకు సంక్షేమం, గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశ జనాభాలో విస్తృత వర్గాలకు ఆహార భద్రత కల్పించింది. 81 కోట్ల మంది ప్రజలకు పైగా పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని 2028 వరకు కూడా ప్రభుత్వం పొడిగించింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద దేశమంతటా రేషన్ కార్డులను డిజిటలైజ్ చేసింది. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని లబ్ధిదారులందరికీ ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకాన్ని 2026 మార్చి నుండి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు 2014 అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించి దేశాన్ని బహిరంగ విసర్జన రహితంగా మార్చింది. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంలో ఇది దేశం సాధించిన గణనీయమైన విజయమని చెప్పొచ్చు. ఇక గ్రామాల్లో ఒకప్పుడు మంచినీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది, కానీ ఎన్డీఏ ప్రభుత్వం

0: ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా 2026 మే నాటికి 15,85,00,000 గ్రామీణ కుటుంబాలకు సురక్షిత తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేసింది. దేశానికి వెన్నుముక్కైన రైతు సంక్షేమానికి 2014 నుంచే ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేరును వ్యవసాయ రైతు సంక్షేమ శాఖగా మార్చడమే రైతుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న గౌరవాన్ని తెలియజేస్తోంది. విత్తనం నుండి విపణి మార్కెట్ వరకు ప్రతి దశలోనూ రైతులకు అండగా నిలుస్తూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల ద్వారా రైతులకు ఏటా 6,000 రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసి సాగు పెట్టుబడికి చేయూతనిస్తోంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 22 వాయిదాల్లో దేశంలోని మొత్తం రైతులకు 4.27 లక్షల కోట్లకు పైగా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయి. అలాగే అకాల కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులు నష్టపోకుండా పీఎం ఫసల్ బీమా యోజన పేరిట బీమా సదుపాయాన్ని కల్పించింది. 2016 నుంచి ఇప్పటి వరకు రైతులకు 1.9 లక్షల కోట్లకు పైగా పరిహారం చెల్లించింది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే ఈనామ్ డిజిటల్ మార్కెట్ ద్వారా 80,00,000 మంది రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే సౌకర్యం కల్పించింది. ఇటువంటి ప్రోత్సాహకాల కారణంగా 2024-25 వచ్చేసరికి భారత్ 357 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి ఆహార ధాన్యాల దిగుబడిని సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక వరి ఉత్పాదక దేశంగా 2వ అతిపెద్ద మత్స్య ఉత్పత్తిదారునిగా భారత్ నిలిచింది. ఇక ఆరోగ్య రంగంలో గత 12 సంవత్సరాలుగా భారత్ సాధించిన విజయాలు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య బీమా కార్యక్రమమైన ఆయుష్మాన్ భారత్ ద్వారా నిరుపేదలకు 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఏటా 5,00,000 రూపాయల ఉచిత వైద్య సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. మొత్తం 43.93 కోట్ల మందికి పైగా ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేసింది. ఈ విధంగా ప్రజా ఆరోగ్యానికి భరోసానిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అనేక మంది లబ్ది పొందారు. వారిలో శ్రీకాళహస్తికి చెందిన శైలజ అనే లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
1: పేరు శైలజ, శ్రీకాళహస్తి. నేను గృహిణిని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2018లో ఆయుష్మాన్ భారత్ కార్డును ప్రవేశపెట్టి మా అందరికి ఇది ఉపయోగపడే విధంగా 5 లక్షల ఉచిత బీమా పథకం కల్పించడం జరిగింది. దీన్ని కూడా మా ఇంట్లో మా అత్తగారు అయిన ఆమె కూడా ఈ కార్డు ఉపయోగపడింది. నేను కూడా ఈ కార్డు ద్వారా లబ్ధి పొందాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
0: ఇక నారీ శక్తి కోసం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే మహిళా సాధికారతకు కట్టుబడి లక్వత్ దీదీ వంటి పథకం ద్వారా 3 కోట్ల మంది గ్రామీణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రోత్సాహకం అందించింది. సుకన్య సమృద్ది యోజన కింద ఆడపిల్లల భవిష్యత్తు కోసం 4.6 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిచింది. పీఎం ఉజ్వల యోజన పేరిట 10 కోట్ల మందికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించి మహిళలను కట్టెల పొగ నుండి విముక్తి చేసింది. అలాగే మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో వారికి రుణ సదుపాయం కల్పించింది. ముఖ్యంగా స్వయం సహాయక బృందాలు ఈ రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్న పట్టణాల్లోనూ చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి వారు ఉపాధి పొందడమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించి మార్గదర్శకంగా నిలిచారు. అందులో విజయనగరం జిల్లాకు చెందిన మౌనిక అనే లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
2: నా పేరు లగ్గు మౌనిక. మాది కొప్పర గ్రామం, వంగర మండలం, విజయనగరం జిల్లా. నేను శ్రీ రాజులమ్మ ఎస్ఎస్జిలో మెంబర్ గా ఉన్నాను. నేను ఏదైనా యాక్టివిటీ పెట్టాలి అనుకునే ఆలోచన నాకు వచ్చిన వెంటనే మా వెలుగు సభ్యులతో చెప్పగా వాళ్ళు వెంటనే స్పందించి మాకు పీఎంఎఫ్ఎంఈ కింద 6,90,000 రూపాయలు ఎస్బీఐ వంగర్ బ్రాంచ్ ద్వారా ఇప్పించారు. వారితో మేము 2 రకాల మిషన్లు కొనుగోలు చేశాము. ఇది పెద్ద మిషను, ఇది మినువులు మినపగులుగా తయారు చేస్తుంది. ఇంకొక చిన్న మిషను మినువులు బద్దలుగా తయారు చేస్తుంది. ఈ తయారు చేసిన మినపగులను మేము 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు ప్యాకింగ్ చేసి మా చుట్టుపక్కల ఉన్న ద్వారా ప్రతి నెల మాకు 25 నుండి 30 వేల వరకు ప్రాఫిట్ వస్తుంది. మాతో పాటు మరో 4 గ్రూప్ సభ్యులకు కూడా ఇందులో ఉపాధి ఇవ్వడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
0: ఇక ముద్రా యోజన పథకం కింద చిన్న వ్యాపారాల కోసం 40,00,000 కోట్లకు పైగా హామీరహిత రుణాలిచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. వీటి ద్వారా అనేక మంది వ్యాపారులు రుణ సదుపాయాన్ని పొంది తమ వ్యాపారాలను మరింత విస్తరించుకునే వెసులుబాటు కలిగింది. ఒంగోలుకు చెందిన రాఘవరావు అనే ముద్రా యోజన లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
3: ఒంగోలు పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా శ్రీ రాఘవ బుక్ డిపో అనే ఒక షాప్ ని నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా నడుపుతూ ఉన్నాను. గతంలో నా యొక్క సొంత డబ్బులతోటి నా వ్యాపారాన్ని చేస్తూ వస్తూ ఉన్న క్రమంలో మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ముద్రా యోజన పథకం కింద 50,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్న క్రమంలో నేను కూడా ఆ యొక్క పథకానికి అప్లై చేసి స్టార్టింగ్ 50,000 తీసుకొని నా యొక్క వ్యాపారంలో పెట్టి తర్వాత కొంచెం కొంచెం

0: రుణాలు పెంచుకుంటూ ఈ రోజున 10 లక్షల వరకు రుణం తీసుకుని రెగ్యులర్ గా కడుతూ ఈ యొక్క స్కీమ్ ని నేను వినియోగించుకున్నాను.
1: ఇక సామాజిక భద్రత విషయానికి వస్తే 2015లో 19% ఉన్న ఈ సామాజిక భద్రత 2025 నాటికి 64.3% చేరింది. ప్రస్తుతం 94 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్క సామాజిక భద్రతా పథకం కిందనైనా లబ్ధి పొందుతున్నారు. అలాగే దేశ పురోగతిలో మధ్యతరగతి పాత్ర చాలా కీలకమైనది. ఈ 12 ఏళ్లలో మధ్యతరగతి వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందించింది. ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయంలో 2025-26 బడ్జెట్లో పన్నుల స్లాబ్లను తగ్గిస్తూ సమగ్ర సవరణ చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం వార్షిక ఆదాయం 12 లక్షలు ఉన్నప్పటికీ పన్ను ఉండదు. ప్రామాణిక తగ్గింపులతో కలిసి 12.75 లక్షల దాకా పన్ను మినహాయింపు లభిస్తోంది. ఇక ఉడాన్ పథకం ద్వారా సామాన్యుడు కూడా విమానం ఎక్కాలనే కల సాకారమైంది. 64 లక్షల మందికి పైగా పౌరులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉంటే ఇప్పుడు 160 దాటింది. అలాగే గంటల ప్రయాణాన్ని నిమిషాల్లోకి మారుస్తూ 162 వందే భారత రైళ్లు కూడా పట్టాలెక్కాయి. అదేవిధంగా దేశంలో ఇల్లు లేని పేదలకు శాశ్వత గృహ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ పీఎం ఆవాస్ యోజన ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గౌరీశ్వరి సొంత ఇంటి కల సాకారమైంది. వారి మాటల్లోనే విందాం.
2: బొమ్మాన గౌరీశ్వరి, మక్కువ మండలం, మక్కువ గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా. మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది. అంతకు ముందు అయితే మాకు ఇల్లు లేదు, కానీ ఇల్లు రావడం వలన మేము ఇల్లు కట్టుకుని ఇక్కడే సొంత ఇంట్లో ఉంటున్నాము. అంతకు ముందు అయితే పొరింట్లో ఉండేవరం చాలా ఇబ్బందులుగా ఉండేది. ఇప్పుడు ఇల్లు రావడం వలన చాలా సంతోషంగా ఉంటున్నాము. ప్రధాని మోడీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
1: గత 12 ఏళ్లలో దేశ పురోగతిలో అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమాల్లో మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కూడా ఉంటాయి. భారతదేశాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 2 కార్యక్రమాలు గణనీయమైన ఫలితాలను రాబట్టాయి. భారతదేశాన్ని ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మార్చాలనే ప్రధాన లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ పెరగడంతో పాటు కోట్లాది మంది యువతకు తయారీ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా గణనీయంగా ఆకర్షించగలిగింది భారత్. ఆటోమొబైల్స్, ఏవియేషన్, బయోటెక్నాలజీ, రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్ వంటి 27 కీలక రంగాలపై ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించి ఎక్కువగా దిగుమతులపైన ఆధారపడిన భారత్ నేడు ప్రపంచంలోనే 2 అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా అవతరించింది. అలాగే ఒకప్పుడు రక్షణ పరికరాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే భారత్ ఇప్పుడు తేజస్ యుద్ధ విమానాలు, క్షిపణులను దేశీయంగానే తయారు చేస్తూ ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తోంది. వ్యాపారాలు ప్రారంభించడానికి నిబంధనలను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట సులభతరం చేయడం వల్ల అంతర్జాతీయ సంస్థలైనటువంటి యాపిల్, శాంసంగ్, టెస్లా వంటి సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇటువంటి మహత్తర కార్యక్రమమైన మేక్ ఇన్ ఇండియాను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత తయారీ రంగం ప్రపంచ సరఫరా గొలుసులో గణనీయమైన పాత్రను పోషించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
3: ये हम सब की जिम्मेवारी है. हम सब जिम्मेवारी के साथ अगर आगे बढ़ेंगे और हम भारत के लोग एक बार करेंगे तो दुनिया के लोग जरूर हमारे यहां आए. आप सब समय निकाल करके आए, इस एक बहुत बड़े इनिशिएटिव को प्रारंभ करते समय आप साथ हमारे साथ जुड़े. विदेश के भी बहुत बड़ी मात्रा में मेहमान आए, दुनिया के कई देशों में और हिन्दुस्तान के सभी राज्यों में सभी व्यापारिक संगठनों के द्वारा इस कार्यक्रम को लाइव टेलीकास्ट किया जा रहा है, वहां भी लोग बैठे हैं. मैं आप सबको विश्वास दिलाता हूं, आइए हम सब मिलकर के इस मेक इन इंडिया कंसेप्ट को जिसकी जिसकी जिम्मेवारी है उसको हम पूरा करें, हम आगे बढ़े, मैन्युफैक्चरिंग सेक्टर में हम फिर एक बार नई ऊंचाइयों को पार करें.
1: భారతీయ యువతలో ఉన్న సృజనాత్మకతను, వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించి వారిని ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సరికొత్త సాంకేతికత, ఆలోచనలతో వచ్చే వ్యాపారాలకు అండగా నిలవడంతో పాటు పెట్టుబడి కొరత లేకుండా ప్రభుత్వ నిధులతో ఆర్థిక చేయూతనందించడం అనే ముఖ్య ఉద్దేశాలతో ఈ స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగిందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో వివరిస్తూ,
4: భారత్ మే స్టార్టప్ కే బారే మే బహుత్ కమ్ చర్చా హోతీ హై. సాల్ 2014 తక్ తో దేశ్ మే 500 సే భీ కమ్ రిజిస్టర్డ్ స్టార్టప్ హువా కర్తే. హమారే యువా టాలెంట్ ఉస్కా సామర్థ్య ఉసే అప్నే అప్నే

0: पूरा करने का मौका नहीं मिला। साथियों, मुझे अपने देश के युवाओं पर भरोसा है, आपके सामर्थ्य पर भरोसा है, इसलिए हमने एक अलग राह चुनी। हमने युवाओं को ध्यान में रखते हुए एक के बाद एक नए स्कीम्स बनाई। यही से स्टार्टअप रिवॉल्यूशन ने भारत में असली गति पकड़ी। ईज ऑफ डूइंग बिजनेस रिफॉर्म्स, स्टार्टअप इंडिया, डिजिटल इंडिया, फंड्स ऑफ फंड्स, ऐसे अनेक इनिशिएटिव लिए गए।
1: ఇక గత 12 సంవత్సరాలలో భారత విదేశాంగ విధానానికి నూతన ఉత్తేజం లభించింది. ప్రపంచ వేదికలపై భారత్ తన ప్రభావాన్ని పెంచుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల స్వరంగా మారింది.
2: ఆజ్ పూరా విశ్వ గ్లోబల్ సౌత్ కి చర్చా కర్తా హై, లేకిన్ ఉస్ చర్చా కే సూత్రధార్ కే రూప్ మే ఆజ్ భారత్ వైశ్విక్ మంచోం పర్ ग्लोबल साउथ की बुलंद आवाज बन गया। अनेक देशों के साथ आज भारत फ्यूचर रेडी ट्रेड डील्स कर रहा है।
1: आधुनिक मौलिक सदुपायाल कल्पनपै प्रभुत्वं प्रत्येक दृष्टि सारिंचिंदि। गत 12 ఏళ్లలో రైల్వేలు, రహదారులు, వాటర్‌వేల బడ్జెట్ కేటాయింపులను ఏకంగా 6 రెట్లు పెంచింది. తాము తీసుకున్న ప్రభుత్వ విధానాలు, వాటిని అమలు చేసిన తీరు వల్లే నేడు భారత్లో ఈ మౌలిక సదుపాయాల పరంగా విశేషమైన పురోగతి కనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: దేశ్ కా భాగ్య ఫిర్ తబ్ బద్లా జబ్ 2014 మే ఎన్డీఏ కి సర్కార్ బనీ। దేశ్ నే దేఖా కి జబ్ నియత్, నీతి ఔర్ నిర్ణయ तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती है। देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे। 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक, 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में 6700 किलोमीटर एक्सप्रेसवे तक, 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक देश ने बहुत लंबी यात्रा तय की।
1: స్వాతంత్రానంతరం దేశ రాజకీయాలలో పెను మార్పులకు 2014లో బీజం పడగా ప్రజలు తమ వినూత్న తీర్పుతో నవోదయానికి నాంది పలికారు. అప్పుడు శ్రీకారం చుట్టుకున్న ఈ పురోగమన యాత్ర నేటికీ నిర్విరామంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ నెల 9వ తేదీ నాటికి ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్వాతంత్ర్య అమృత కాలం నుంచి శ్రీకారం చుట్టుకున్న ఈ యాత్ర శతాబ్ది వేడుకల దిశగా సాగుతూ నవభారత్ ఉజ్వల భవితకు దారులు నిర్మిస్తోంది. యువత కళలకు ఈ నవభారత్ రూపమిస్తోంది. నారీశక్తి ఆకాంక్షలు నెరవేరుస్తూ పేదల ముందంజకు విస్తృత అవకాశాలు కల్పిస్తోంది. మధ్యతరగతి ఆశయాలకు రెక్కలు తొడుగుతూ నూతన శిఖరాలకు చేరుస్తోంది. ఆర్థిక వ్యవస్థ సర్వేగంతో పయనిస్తుండగా గత 12 ఏళ్లలో అనేక పథకాల ప్రయోజనాలు లక్షలాది పేదల ముంగిటకు చేరాయి. సుపరిపాలన అనేది నిరంతర ప్రక్రియ. గత 12 సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలు, సాంకేతిక వినియోగం, సంక్షేమ కార్యక్రమాల ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా పలు అడుగులు వేసిందని చెప్పవచ్చు. డిజిటల్ ఇండియా, జన్ధన్ యోజన, స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పటివరకు మీరు ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
3: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10:20. రాబోయే అతిథి సినీ గీతాలు.

ముందుగా వినండి నేటి సిద్ధార్థ చిత్రంలో ఉంది గానం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. సాహిత్యం వేటూరి సుందరామూర్తి. సంగీతం లక్ష్మీకాంత్ ప్యారలాల్.

మీరింతవరకు సినీ గీతం విన్నారు.

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఇప్పుడు వినండి, ఆకాశం అంత చిత్రంలోని గానం మధు బాలకృష్ణన్, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం విద్యాసాగర్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినవుతున్న తరువాతి పాట జీన్స్ చిత్రంలో ఉంది గానం. సోను నిగమ్, హరిణి, సంగీత కృష్ణరాజు, సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం ఎల్ రత్నం, శివగణేష్.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం 11 గంటలు. ఇప్పుడు వినండి, గుర్తు చేసుకుందాం సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట మల్లెపందిరి చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి సాహిత్యం, వేటూరి సుందరామూర్తి సంగీతం, రమేష్ నాయుడు.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకుందాంలో వింటున్నాం సినీ గీతాలు. వినవతున్న తరువాతి పాట పెద్దన్నయ్య చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం గోపి.

ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినవతున్న తర్వాతి పాట ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాహిత్యం సి నారాయణ రెడ్డి సంగీతం జేవి రాఘవులు.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రం ను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, pmsuryaghar.gov.in.
4: తర మారింది శ్రీ చైతన్య సిద్ధ

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినవతున్న తరువాతే పాట దొంగ పెళ్లి చిత్రంలో ఉంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల సాహిత్యం, వేటూరి సుందరరామూర్తి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తురువతి పాట లైలా చిత్రంలోంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం, సాహిత్యం సి నారాయణరెడ్డి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కె సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
4: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న చివరి పాట రాధా కళ్యాణం చిత్రంలోంది, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం జ్యోతిర్మయి.

మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 11:30. సినీ గీతాలు ముందుగా వినబోతున్న పాట రాజా విక్రమార్క చిత్రంలోంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాధికా బృందం, సాహిత్యం వేటూరి సుందర్రామూర్తి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినుబోతున్న తిరువతి పాట ప్రేమ చిత్రంలో ఉంది. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం ఆత్రేయ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. వినబోతున్న తరువాతి పాట లేడీస్ టైలర్ చిత్రంలో ఉంది. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి సాహిత్యం, సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినుబోతున్న తిరువతి పాట. శివ చిత్రంలో ఉంది, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. వినబోతున్న తిరువతి పాట మౌన రాగం, చిత్రంలో ఉంది గానం చిత్ర సాహిత్యం రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినుగుతున్న తురువతి పాట గ్యాంగ్ లీడర్ చిత్రంలోంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం బప్పి లహరి.

0: మీరు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి.

ముందుగా వినబోతున్న పాట ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రంలో ఉంది, గానం సిద్ శ్రీరామ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తర్వాతే పాట పుష్పక విమానం చిత్రంలో ఉంది గానం సిద్ శ్రీరామ్ మంగ్లీ బృందం.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట ఆ చిత్రంలోనే గానం రాహుల్ నంబియార్, రమ్య సాయి, సాయి శివాని, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జమేర్.

మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న చివరి పాట పుష్ప చిత్రంలో ఉంది, గానం శ్రీరామ్.

0: మీరింతవరకు లాహిర్ లాహిర్లో సినీ గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:30. తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలదాన్ నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు లభిస్తున్నాయని, దేశవ్యాప్తంగా అభివృద్ది ముఖచిత్రమే మారిపోతోందని మోదీ అన్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేసిందని, ఇది అన్ని రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని మోదీ గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతున్న స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలు గౌరవం, అవకాశం, సాధికారత అనే పునాదులపై ఆధారపడి ఉన్నాయని, ఇది మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకోవడానికి, దేశ నిర్మాణంలో మరింత బలంగా సహకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతరిక్షం, ఆవిష్కరణల వంటి రంగాల్లో భారతదేశ నారీ శక్తి తన ముద్రను వేయడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యక్షులు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత్, స్విట్జర్లాండ్

ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్అవుట్ పెరేడ్ను రాష్టపతి సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్రమోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్దరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్దిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అర్సేనియో డొమింగ్యూస్ తీవ్రంగా ఖండించారు. నావికులను, పౌర నౌకాయానాన్ని, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను ఎల్లప్పుడూ రక్షించాల్సిన అవసరం ఉందని ఐఎంఓ సెక్రటరీ జనరల్ చెప్పారు. తాము ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి పారదర్శకమైన విచారణ జరపాలని ఐఎంఓ పిలుపునిచ్చింది. సంస్థాగత, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నియంత్రించింది. వీరంతా తమకు కావలసిన ఇంధనాన్ని తమ సొంత వినియోగదారు పంపుల నుండే సమకూర్చుకోవాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతరాయాల మధ్య స్థానికంగా ఇంధన కొరత రాకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడాన్ని నిరోధించడానికి రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. భారత ప్రముఖ షూటింగ్ కోచ్, మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా నిన్న రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ముగించుకుని భారత బృందంతో విమానంలో తిరిగి వస్తుండగా రాణా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. షూటింగ్ రంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాల ద్వారా దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. యువ అథ్లెట్లను ఎంతో అంకితభావంతో తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఒక గురువుగా ఆయన అందించిన సహకారం కూడా అంతే విశిష్టమైందని మోదీ పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, క్రీడా సమాజానికి ప్రధాని సానుభూతి తెలియజేశారు. జస్పాల్ రాణా మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని

పోషణ మంత్రి అన్నారు. సిడ్నీలో జరుగుతున్న ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో చైనీస్ తైపీకి చెందిన చెన్ సూయూను 21-6 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్ మ్యాచ్ లో సింధు జపాన్ కు చెందిన అకానే యమగూచితో తలపడతారు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో యమగూచి 21-14 21-14 తేడాతో భారత యువ క్రీడాకారిణి తన్వీ శర్మను ఓడించి సెమీస్ కు చేరుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కర్ణాటక, కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:40. ఇప్పుడు వినండి భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి గారు, శ్రీమతి వి కృష్ణవేణి గారు గానం చేసిన భక్తి గీతాలు వింటారు.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే చిత్రంలోంది. గానం కార్తీక్ గాయత్రి, సాహిత్యం చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తృవతి పాట భరతను నేను చిత్రంలోని గానం అజిన్ నిజర్ రీటా సాహిత్యం రామజోగయ్య శాస్త్రి సంగీతం దేవిశ్రీప్రసాద్.

సినీ గీతాల్లో వినబోతున్న చివరి పాట కాటమరాయుడు చిత్రంలోంది. గానం అర్నబ్ మలిక్, శ్రేయా ఘోషల్ సాహిత్యం, అనంత శ్రీరామ్ సంగీతం, అనూప్ రూబెన్స్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఇక వార్తలోని వివరాలు. ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్న ప్రముఖ కళాకారులను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. భారతీయ సాంప్రదాయ కళల పరిరక్షణ ప్రోత్సాహకానికి వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని గవర్నర్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి గాను సంగీత నాటక అకాడమీ ప్రదానం చేసే అకాడమీ రత్న ఫెలోషిప్ అవార్డును అందుకున్న ప్రముఖ కూచిపూడి గురువు పశుమర్తి రత్తయ్య శర్మను గవర్నర్ అభినందించారు. కూచిపూడి నృత్య కళాభివృద్ధికి ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డు దక్కడం గర్వకారణమని అన్నారు. అలాగే తెలుగు పద్య నాటక రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను నటన విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మిడి గోపాలకృష్ణను కూడా గవర్నర్ అభినందించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని దామినేడు వద్ద జరుగుతున్న బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవులతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
1: ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం గాని రాష్ట్రం గాని ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీతో, భారతీయ జనతా పార్టీతో, జనసేన పార్టీతో కాదు, ప్రజల విజయం ఇది.
0: గత 2 ఏళ్లలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.

0: తెలిపారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, గత రెండేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న మూడేళ్లలో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా బయట నుండి విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించామని తెలిపారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధిలో భాగంగా 160 గిగావాట్ల లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలకు చెందిన 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: 21 రోజున పెద్ద స్థాయిలో అన్ని చోట్ల యోగాంధ్ర ప్రోగ్రామ్ ఉంటుంది. యోగా ఫిజికల్ కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ కోసం కూడా చాలా అవసరం ఉంటుంది. 5-10 మినిట్స్ మెడిటేషన్ చేసినా కూడా దీనికి ఇంపాక్ట్స్ చాలా ఉన్నాయి. స్పెషలీ లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే డయాబెటీస్ గానీ, హై బీపీ గానీ, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్ అంత ముఖ్యం. దీంతో పాటు యోగా అండ్ మెడిటేషన్ కూడా చాలా అంత ముఖ్యం ఉంది.
0: రాష్ట్రంలోని నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించనున్న రొట్టెల పండుగకు ఈ నెల 24వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి నారాయణ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి కేంద్రం మద్దతు కొనసాగుతోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి పాలన సాగిస్తున్నారని పేర్కొంటూ,
2: 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ ని చూడాలి. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం. అయితే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి మాత్రమే కాదు, ఎప్పుడైతే మనం దేశంలో నిజంగా అవసరంలో ఉన్నటువంటి ప్రజలకి అన్ని విధాలా కూడా మనం సంక్షేమ ఫలాల్ని మనం అందించగలుగుతామో అప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని మనం చూడగలం అనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు. ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి అంశాన్ని కూడా మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఈ రోజు నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియటంతో విద్యార్థులు తిరిగి బడిబాట పట్టారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు, 87 సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది. విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యామిత్ర కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా భారతదేశం మహిళా సాధికారతలో గణనీయమైన పురోగతి సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల సంక్షేమంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, కేవలం మహిళా సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా మహిళలను అభివృద్ధి ప్రక్రియలో ప్రధాన భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. తాగునీటి సౌకర్యాలు, శౌచాలయాలు, పొగలేని వంటిళ్లు, బ్యాంకు ఖాతాల సదుపాయం వంటి ప్రాథమిక అవసరాల నుండి పారిశ్రామిక రంగం, రక్షణ, విమానయానం వంటి ఆధునిక రంగాల వరకు మహిళలకు అవకాశాలు విస్తరించాయని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాల మృతి చెందడం విషాదకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి

జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉండడం విచారకరమని అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ఓ పిలుపు మేరకు 2002 నుండి ప్రతి ఏటా జూన్ 12వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో బాలకార్మికులను నిర్మూలించడం, బాలకార్మికులను గుర్తించి వారికి నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందించడం, ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్మికులుగా పిల్లలు మారకుండా చూడడం ఈ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. అనంతపురం నగరంలోని జార్జిపేట తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు అందుబాటులోనికి తెచ్చామని అనంతపురం డివిజన్ తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి కొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: వనితవణిలో ముందుగా వినండి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు శ్రీమతి నండూరి పద్మాంజలి గారి ప్రసంగం వింటారు.
1: నేడు బాలకార్మిక వ్యవస్థ, దానికి సంబంధించిన చట్టాల గురించి మాట్లాడుకునే ముందు బాలకార్మిక వ్యవస్థ రూపుమాసిపోవాలని జీవితాలను త్యాగం చేసి అహర్నిశలు కృషి చేసిన మహనీయుని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో నోబెల్ బహుమతి అందుకున్న కైలాస సత్యార్థి ఒక్కసారిగా ప్రపంచం ముందుకు వచ్చారు. కానీ ఆయనను ప్రపంచం గుర్తించకముందే ఆయన ప్రపంచంలో ఉన్న అనేక సమస్యల్లో ప్రధానమైన బాలల హక్కుల ఉల్లంఘన గుర్తించి అహర్నిశలు వారి హక్కుల రక్షణకై శ్రమించారు. అదేవిధంగా చిన్నారుల విద్యా హక్కు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనుకాడిన ధీర బాలిక మలాలా యూసఫ్ జాయ్తో కలిసి సత్యార్థి నోబెల్ బహుమతి అందుకున్నారు.

0: 1986లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టం రాకపూర్వం ఈ చట్టం ఏర్పాటుకు కైలాష్ సత్యార్థి చేసిన అనేక ఆందోళనలలో భాగంగా బచపన్ బచావో అనే సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అందున ప్రత్యేకంగా వెనుకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాలలో చిన్నపిల్లలను శ్రామికులుగా మార్చిన మారుస్తున్న వారిపై రాజ్యాంగబద్ధ పోరాటం చేసి అనేక మంది బాలల్ని శ్రమ నుండి ఆయన విముక్తి చేశారు. ఈ 30 సంవత్సరాలలో ఆయన 83,000 మంది చిన్నారులను బానిసత్వం బాలకార్మిక వ్యవస్థ నుండి విముక్తులను చేశారు. 80,000 కిలోమీటర్లు ప్రపంచయాత్ర చేపట్టి 103 దేశాలు తిరిగి అక్కడ బాలల స్థితిగతులను విచారించి ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువచ్చారు. ఫలితంగా దాదాపు 177 సభ్యదేశాలు బాలల హక్కుల రక్షణ కొరకు తమ దేశాలలో చట్టాలు రూపొందించుకున్నాయి. శ్రీ కైలాష్ సత్యార్థి 2014 నోబెల్ ప్రైజ్ తర్వాత 2015లో హార్వార్డ్ నుండి హ్యుమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. ఇంతకుముందు ఏ భారతీయునికి దక్కని ప్రథమ గౌరవం ఆయనకు దక్కింది. 1980 నుండి ఈయన బాలల హక్కులకై పోరాటం ప్రారంభించిన ఫలితంగా 1986 నందు భారత ప్రభుత్వం మన దేశంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టం తయారు చేయబడినది. అంతకుముందు ప్రత్యేకంగా పిల్లల గురించి మాత్రమే కాకుండా 1976లో చేసిన వెట్టిచాకిరి నిర్మూలనా చట్టం క్రింద ఈ సమస్యలు విచారించబడుతూ ఉండేవి. పెద్దలతో కలిపి కాకుండా బాలలకు ప్రత్యేకంగా చట్టం రావాలని ఆందోళనలు చేపట్టడం వలన 1986లో ప్రత్యేకంగా బాలకార్మికుల సంరక్షణ కొరకు ఈ చట్టం చేయబడినది. ఈ చట్టం భారతదేశమంతటా వర్తిస్తుంది. ఈ చట్టంలో 26 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 2 నందు గవర్నమెంటు అంటే ఏమిటి, చైల్డ్ అంటే 14 సంవత్సరాల లోపు వారని, ఒకరోజు అంటే 24 గంటలు అని, కుటుంబం అంటే భార్యాభర్త పిల్లలు అని, ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆక్యుపైయర్ అంటే పోర్టు అథారిటీ అంటే వారం అంటే వర్క్షాప్ అంటే అనే వాటి గురించి నిర్వచనాలు ఇవ్వబడ్డాయి. సెక్షన్ 3 ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలు ప్రయాణికులను చేరవేసే ట్రాన్స్పోర్టులలో, అలాగే వస్తువులు మెయిల్సు రవాణాలలో, బూడిద వచ్చే పరిశ్రమలలో, రైల్వే నిర్మాణాలలో, రైల్వే ట్రాకు నిర్మాణాలలో, పోర్టులలో, టపాకాయల తయారీ అమ్మకాలలో, కబేళాలలో, గ్యారేజీలు, ఆటోమొబైల్ షాపుల్లో, ఫౌండరీలలో, ప్రేలుడు పదార్థాల తయారీ ఫ్యాక్టరీలలో, హ్యాండ్లూమ్ పవర్లూమ్ పరిశ్రమలలో, గనులలో, క్వారీలలో, ప్లాస్టిక్ గాజు పరిశ్రమలలో, ఇంట్లో సేవకులుగా, పని మనుషులుగా, దాబా హోటళ్లలో, రెస్టారెంట్లు, హోటల్సు, టీ స్టాల్సు, రీసార్ట్స్, వినోదశాలల్లో, డైవింగు, ఏనుగుల పోషణకు, సర్కస్లలో, బీడీ తయారీలలో, కార్పెట్ల తయారీ, సిమెంటు పరిశ్రమలలో, బట్టల తయారీ, అద్దకము నేత పనులలో, అగ్గిపెట్టెల పరిశ్రమలలో, మైకా పరిశ్రమలలో, షెల్లాకు సబ్బుల తయారీ, టానింగు, ఊలు, బిల్డింగ్ నిర్మాణాలు, పాలిష్రాళ్ల మెరుగుదలకు, పలకలు బలపాల తయారీల్లో, లోహాల తయారీ పరిశ్రమల్లో, ఫ్యాక్టరీస్ చట్టంలో పేర్కొన్న ప్రమాదపూరిత వస్తు తయారీ పరిశ్రమల్లో, ప్రింటింగుల్లో, జీడిపప్పు తయారీలలో, ఎలక్ట్రానిక్ వస్తు తయారీలలో, అమ్మకాలలో, అగరబత్తీల తయారీ, ఆటోమొబైల్ వెల్డింగు రిపేరుల్లో, పెంకులు ఇటుకలు తయారీలలో, ప్రతి ప్రాసెసింగుల్లో, డిటర్జెంట్స్ తయారీ, జెమ్స్ కటింగుల్లో, మాంగనీసు తయారీలో, జూడు తయారీలో, సున్నబట్టీలలో, తాళాల తయారీల్లో, ఎనామిలు రంగులు రంగుల ఫ్యాక్టరీలలో, వాసనలు వెదజల్లే పరిశ్రమల్లో, సిమెంటు పరిశ్రమల్లో, గ్లాసు వస్తువులు తయారీలలో, రంగు అద్దకాలల్లో, పురుగు మందులు ఎరువుల తయారీలలో, బొగ్గు సంబంధిత పరిశ్రమల్లో, కెమికల్ వస్తువులు, స్పోర్ట్స్ వస్తువుల తయారీల్లో, ఫైబరు, ప్లాస్టిక్, ఆయిల్ రిఫైనరీలు, పేపర్ తయారీ, సిరామిక్ పరిశ్రమలు, వ్యవసాయ సంబంధిత పరికరాల తయారీ, వినియోగాలలో, కోత మిల్లులు, పట్టుపురుగుల పెంపకం, చర్మ సంబంధిత వస్తువుల తయారీ, రాళ్ల వ్యాపారాలలో, పొగాకు సంబంధ పరిశ్రమల్లో, టైర్లు తయారీ రిపేరుల్లో, జరీ తయారీలో, వజ్రాల తయారీలలో, స్కావెంజింగ్లో, అతివేడి అతి చల్లని వస్తువుల తయారీలు అమ్మకాలలో, చేపల పెంపకం సంబంధిత వ్యాపారాలలో, ఫుడ్ ప్రాసెసింగ్, మత్తు పానీయాలు బేవరేజ్ తయారీల్లో, టింబరు మెకానికల్ పనులు, గిడ్డంగులు వాటర్ హౌసుల్లో, పెన్సిళ్ళు బలపాలు పలకల తయారీలలో 14 సంవత్సరాలలోపు బాలల చేత పనిచేయించరాదు. కానీ ఈ సెక్షన్ ఒక మినహాయింపునిచ్చింది. ఏమిటంటే అది గవర్నమెంట్ చేత గుర్తించబడిన పాఠశాలల్లో, కుటుంబ పెద్ద నడిపే వ్యాపారాలలో సహాయం చేయడం బాలలు కార్మికులుగా పరిగణించరని తెలియజేసింది. ఈ మినహాయింపును శ్రీ కైలాష్ సత్యార్థి వ్యతిరేకించారు. సెక్షన్ 5 ప్రకారం చైల్డ్ లేబర్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు వారి పని విధుల గురించి ఇవ్వబడింది. సెక్షన్ 6 ప్రకారం పైన చెప్పిన పరిశ్రమల పరిధిలోని దాని చోట్ల బాలలు పనిచేయొచ్చని తెలియజేసింది. రాత్రిళ్ళు పనులు చేయించరాదని, పగలు 3 నుండి 6 గంటలకు మించి పనిచేయించరాదని, మధ్యలో విశ్రాంతి ఉండాలని తెలియజేసింది. సెక్షన్ 8 ప్రకారం వారాంతపు సెలవులు ఉండాలని, సెక్షన్ 9 ప్రకారం లేబర్ ఇన్స్పెక్టర్కు ఆ పరిధిలో ఉన్న ఆక్యుపైయర్లు వారి వ్యాపార పరిశ్రమల వివరాలు అందివ్వాలి. బాలలచే పనిచేయించేందుకు చట్టం అనుమతించిన వృత్తుల లేక ఇతరవా అనేవి ఇన్స్పెక్టర్కు అందించాలి. 14 సంవత్సరాల లోపు ఉన్నారా లేరా అని గుర్తించడానికి ఆ చిన్నారి దగ్గర ఆధారాలు లేకపోతే మెడికల్ అథారిటీచే ఆ చిన్నారి వయసు నిర్ధారణ ఇన్స్పెక్టర్చే చేయించబడాలని సెక్షన్ 10 చెబుతుంది. సెక్షన్ 13లో బాలలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించాలని తెలియజేసింది. సెక్షన్ 14 ప్రకారం ఈ చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన యజమానులకు, పనికి పంపిన తల్లిదండ్రులు, గార్డియన్లకు 3 నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు జరిమానా విధించింది. తిరిగి మరలా నేరం చేస్తే 2 సంవత్సరాల వరకు జైలు. ఇన్స్పెక్టర్కు వివరాలు అందివ్వని వ్యాపారస్తునికి 1 నెల జైలు, 10,000 రూపాయల జరిమానా లేక 2 విధిస్తారు. దీనికి సంబంధించిన కేసులు ఫస్ట్ క్లాసు మ్యాజిస్ట్రేటు లేదా మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేటు కోర్టులందు విచారణ జరుగుతుంది. ఈ 1986 చట్టం పై విధంగా ఉంటే 2013లో నిర్భయ దుర్ఘటన అనంతరం అందులో 14 సంవత్సరాలు 18 సంవత్సరాల మధ్య వయసు వ్యక్తి ఆ భయంకర నేరంలో పాలు పంచుకున్నాడు. అతనిని బాలునుగా గుర్తించాలా, అడాల్ట్ క్రింద గుర్తించాలా అనే విషయం చర్చనీయాంశమైంది. ఆ సందర్భంగా బాలలకు సంబంధించిన జూవెనైల్ జస్టిస్ చట్టానికి ఈ 1986 చట్టానికి సవరణలు తీసుకువచ్చారు. 2016లో ఈ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టానికి సవరణలు తీసుకువచ్చారు. ఆ సవరణల ప్రకారం 14 నుండి 18 సంవత్సరాల వయసు వారిని కూడా ఈ చట్ట పరిధిలోనికి తీసుకువచ్చారు. గత 1986 చట్టంలో కొన్నింటిలో పనిచేయకూడదు అని ఆ సెక్షన్ 3 నిర్వచనంలోనికి రాని వాటిల్లో పనిచేయవచ్చన్న దానిని తొలగించి అసలు ఏ పరిశ్రమలోనూ ఏ పనిలోనూ 14 సంవత్సరాల లోపు వారిచే పని చేయించకూడదని 2009లో చేయబడిన విద్యా చట్టం క్రింద ప్రతి బాలుడు బాలిక కంపల్సరీగా చదువుకోవాలన్న చట్ట లక్ష్యాన్ని నెరవేర్చాలని అన్నది. ఆ చట్ట ప్రకారమే చైల్డ్ అనే పదానికి వచ్చిన నిర్వచనాన్ని ఈ చట్టానికి అన్వయించాలన్నది. అదేవిధంగా సెలవు రోజుల్లో పాఠశాల పని గంటలు పూర్తయిన తరువాత వారి కుటుంబాలకు సంబంధించిన వృత్తులు వ్యాపారాలలో పెద్దలకు సహాయపడటం బాలకార్మికునుగా గుర్తించబడదని ఈ చట్టం అప్లై కాదని తెలియజేసింది. అదేవిధంగా బాలబాలికలు కళాకారులై ఉంటే వారి ప్రదర్శనలు, టీవీ సీరియల్స్, సినిమాలలో నటన వంటి వాటిని కూడా కార్మికునుగా గుర్తించదని ఈ చట్టం వారికి వర్తించదని తెలియజేసింది. సెక్షన్ 3A క్రింద 14 నుండి 18 సంవత్సరాల లోపు అడాల్సెంట్లు హజార్డస్ పనులలో నియమించరాదని, అలా నియమించిన వారు 2 సంవత్సరాల వరకు జైలు లేదా 20,000 జరిమానా లేదా 2 గురి అవుతారు. ఈ సవరణ ప్రకారం అడాల్సెంట్లుచే రాత్రి 7 గంటల తర్వాత నుండి ఉదయం 8 గంటల వరకు పనికి వినియోగించరాదు. నిర్భయ ఘటనలో దోషి అయిన ఒక ఎడాల్సెంటు రాత్రి 10 గంటలకు కూడా ఆ బస్సులో పనిచేయుచున్నాడని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే ఈ సవరణ ప్రకారం అటువంటి సమయాలలో ఆ వయసు ఎడాల్సెంటులచే పనులకు వినియోగించరాదని తెలియజేస్తున్నదని గుర్తించాలి. ఈ విధంగా ఇక నుండి ఎవరైనా అడాల్సెంటులను చట్టవిరుద్ధ సమయంలో వినియోగించినట్లయితే వారికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 50,000 వరకు జరిమానా లేదా 2 విధించబడతాయి. ఇదే నేరాన్ని మళ్లీ చేసిన వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. కుటుంబీకులకైతే 10,000 వరకు జరిమానా పడుతుంది. ఈ నేరాలన్నీ కాగ్నిజిబుల్ నేరాలుగా విచారించబడతాయి, అంటే నాన్ బెయిలబుల్ నేరాలన్నమాట. ఈ నేరాలలో యజమానుల నుండి వసూలు చేసిన జరిమానాలను ప్రభుత్వం బ్యాంకుల నందు జమ చేసి ఆ వడ్డీతో సహా బాలలకు, అడాల్సెంట్ బాధితులకు అందించబడుతుంది. ఈ చట్టంతో పాటు 1948 ఫ్యాక్టరీల చట్ట ప్రకారం 14 సంవత్సరాల లోపు వాళ్లు ఫ్యాక్టరీలలో పనిచేయరాదు. 1983 మైన్స్ యాక్ట్ సవరణ చట్ట ప్రకారం 18 సంవత్సరాల లోపు వారు గనుల పనులలో పనిచేయరాదు. 1958 మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ ప్రకారం 15 సంవత్సరాల లోపు వారు షిప్పులకు సంబంధించిన పనులు చేయరాదు. అది వారి కుటుంబాలకు సంబంధించినదైతే తప్ప. ఈ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టానికి సంబంధించి ఏవైనా ప్రొవిజన్స్ అమలు చేసే అధికారం జిల్లా న్యాయమూర్తికి అప్పగించడమైనది. ఈ పై చట్టాలతో పాటు ఇంకా చిన్నారులను అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, వ్యభిచార వృత్తుల క్రింద వినియోగించినట్లయితే సంబంధిత క్రిమినల్ సెక్షన్ల క్రింద 14 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు శిక్షలను అనుభవించవలసి వస్తుంది. బాలల హక్కులనేవి మానవ హక్కులకు సంబంధించినవే కాకుండా దేశ ఆర్థిక పురోభివృద్ధికి సంబంధించిన అంశం కూడా అవుతుంది. బాలల హక్కులకు సంబంధించి 1990 యుఎన్ఓ నందు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ నిర్వహించి బాలల సమస్యలు ప్రపంచం దృష్టి సారించే విధంగా చేసింది. అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్స్ మరియు ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా రీసెర్చ్ చేసి ప్రతి ఒక్కళ్ళు $1 బాలకార్మిక వ్యవస్థ రద్దుకు వినియోగిస్తే ఆ దేశానికి 7 రెట్లు ఆదాయం లభిస్తుంది. అదే చదువు కొరకు వినియోగిస్తే ఆ దేశానికి 50 రెట్లు ఆదాయం వస్తుంది అని తెలియజేసి ప్రతి దేశం కూడా ఆయా దేశాల చిన్నారులకు విద్యనందించాలని సూచనలు చేసింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 168 మిలియన్ల బాలలు బాలకార్మికులుగా పనిచేస్తున్నారని, వారిలో 60 మిలియన్ల మంది బడి ముఖం కూడా చూడని వారని, 210 మిలియన్ల మంది పెద్దలు పనులు దొరక్క నిరుద్యోగులుగా ఉన్నారని, పనులు లేని తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకుండా ఆదాయం కోసం పనులకు పంపుతున్నారని, దీని కారణంగా వ్యాపారవేత్తలు పెద్దలకు 200 ఇచ్చే బదులు పిల్లలకు 20 రూపాయలు ఇస్తే సరిపోతుందన్న ధోరణిలో ఉండి బాలకార్మికులను పెంచుతూ చట్టానికి విఘాతం కలిగిస్తున్నారని తెలియజేసింది. బాలలకు ఓటు హక్కు లేదు కనుక వారు నిర్లక్ష్యం చేయబడుతున్నారని కొందరు విద్యావంతులు రాజకీయ నాయకులను విమర్శిస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నెహ్రూ గారి ముందుచూపును అందరూ గుర్తించాలి. బాలలను గులాబీ పువ్వుల వలె చూడాలని, వారు పూల వంటి సుకుమారులని అన్నారు. బాల్యం ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా కొనసాగుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ముందుకెళితే దేశం ఆర్థికంగా సాంఘికంగా సుభిక్షమవుతుంది. అందుకు చట్టాలు పటిష్టంగా అమలు కావాలి. అందుకు వ్యక్తులందరూ చిత్తశుద్ధితో సహకరించాలి.
1: మీరింతవరకు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు శ్రీమతి నండూరి పద్మాంజలి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం విన్నాం.

0: ఇప్పుడు వినండి విశేషాలు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
2: ఖర్జూరాల తీపికి ఎవరైనా సరే పరవశం అవ్వాల్సిందే కదా. ఖర్జూరంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు, ఖర్జూరంలో విటమిన్లు అలాగే ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి ఓ టానిక్లా పనిచేస్తాయి. ఈ ఖర్జూరాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో ఖర్జూర పండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగినట్లయితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉన్నవారు, అంటే సన్నగా ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరాలను తరచు తీసుకోవడం వల్ల గుండె నొప్పి రాకుండా కూడా అడ్డుకోవచ్చు. ఖర్జూరంలో ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిని తరచూ తినడం వల్ల ఎముకలు పటుత్వంగా ఉంటాయి, రక్తహీనత సమస్య తొలగిపోతుంది, కంటిచూపు మెరుగవుతుంది. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పళ్లలో ఖర్జూరం కూడా ఒకటి. అనేక రకాలైన పోషక విలువలు ఖర్జూరంలో ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బిలతో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పీచు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని ప్రోటీన్స్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఖర్జూరాన్ని రోజూ తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండెకు సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండె నీరసంగా ఉన్నవారికి ఖర్జూరం మంచి బలాన్ని ఇస్తుంది. తీయగా ఉండేటటువంటి ఈ ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఉండే విటమిన్లు కంటికి చాలా మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన బరువు పెంచడంలో ఖర్జూరం ఎంతో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లను కరిగించేటటువంటి శక్తి ఖర్జూరానికి ఉంది. ఇంకా మూత్ర సంబంధిత సమస్యలను, అలాగే ఇన్ఫెక్షన్లను కూడా ఇది దూరం చేస్తుంది. ఖర్జూరంలో ఉండే పీచు మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో 4-5 ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఖర్జూరం విరోచనకారిగా కూడా పనిచేస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ ఇవి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచగలుగుతాయి. అంతేకాదు, నోటిలోని దంతాలను కూడా దృఢపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జలుబు, గొంతులోని శ్లేష్మాన్ని ఇవి తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఖర్జూరాలను ఎడారి పళ్ళు అని కూడా పిలుస్తారు. ఏ పండైనా సరే మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తీయగా ఉంటుంది. ఇది సంప్రదాయ ఫలం. ఖర్జూరాలతో తయారు చేసే ఆహార పదార్థాలు రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తింటారు. ప్రతిరోజు వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే ఎనీమియా, అలర్జీలు కూడా తగ్గుతాయి. ఉదర సంబంధ వ్యాధులను ఖర్జూరాలు అరికడతాయి. ఇక గర్భిణీ స్త్రీలు ప్రసవానికి 4 వారాల ముందు నుండే రోజూ కనీసం 4 ఖర్జూరాల్ని కనుక తిన్నట్లయితే ప్రసవం సులువుగా అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎండు ఖర్జూరాలలో కూడా విటమిన్లు, ఎమినో యాసిడ్స్, కాల్షియం వంటి పోషకాలు రోజంతా శక్తివంత

0: ప్రశాంతంగా ఉండటానికి సహాయపడతాయి. రోజు 6 ఎండు ఖర్జూరాలు ఉదయాన్నే పరకడుపున కనుక తిన్నట్లయితే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని తాజా అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఎండు ఖర్జూరాలలో పీచు ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి ఇది సహకరిస్తుంది. అనీమియా సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఖర్జూరాలను ఫ్రూట్ సలాడ్తో పాటు కలిపి తీసుకోవడం వల్ల పోషకాల రేటు పెరుగుతుంది. ఖర్జూరాలు చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉన్నటువంటి పీచు ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రేగులను అంటిపెట్టుకున్నటువంటి వ్యర్థాలను తొలగిస్తుంది. ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి, నరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి. ఖర్జూరం శరీరంలో నీరసం, నిస్సత్తువులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ల నుండే బలోపేతం చేస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేలా సహాయపడతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నటువంటి ఖర్జూరాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు.
2: ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: दर्द। जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ముందుగా మల్లెపూ క్షమించాలి. 1940లో ఒక గ్రామం. ఈ చిత్రానికి సి రమణ పల్లవి సూరి పాడిన పాట వింటారు.

అదుర్స్ ఈ చిత్రానికి మిఖా సింగ్, సుచిత్ర, కార్తీక్ కుమార్ కలిసి పాడిన పాట వింటారు.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: కిలాడి ఈ చిత్రానికి అభిజీత్ అల్కాయాగ్నిక్ గానం.

ఈ కార్యక్రమంలో కొన్ని తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆయుధం ఈ చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన పాట.

మీరు విన్న ఆ పాట కొదమసింహం చిత్రానికి మనోజ్ చిత్ర పాడిన పాట. కార్యక్రమంలో వినబోతున్న పాట ఓ పాపా లాలి. ఈ చిత్రానికి కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట.

ప్రేమ జిందాబాద్ ఈ చిత్రానికి మనో బృందం పాడిన పాట వింటారు.

0: కుమాతాన భవతీరే
1: కందపూరంతి గుర్తు
0: పెళ్ళికై పిచ్చిగా కోశాను సొరకాయలు అరెముట్టుకో కొట్టుగా కొట్టాను టెంకాయ.

0: అరే వల్లభే దుర్లభ రే
1: పచ్చి గంజైన మేలు
0: సాటన చాటువై శ్రీనాథ సీసాలతో
2: సీసాల
0: చంపుతా మద్యాల సీసాలు గౌర పద్యాల సీసాలు అలివేణి.

0: అవన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు యువలయ కార్యక్రమంలో భాగంగా. కార్యక్రమంలో వినబోతున్న పాట ప్రేమయుద్ధం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

రాజా విక్రమార్క ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట వింటారు.

ఏప్రిల్ 1 విడుదల చిత్రానికి మనో చిత్రపాడిన పాట వింటారు.

మీరింతవరకు యువలయ కార్యక్రమంలో భాగంగా తెలుగు చిత్రగీతాలు విన్నారు.

ఏ మంత్రం వేశావే చిత్రానికి? క్షమించాలి, వినబోతున్న పాట తొలి ప్రేమ చిత్రానికి అర్మన్ మలిక్ గానం.

వినయ విధేయ రామ చిత్రానికి సింహ ప్రియా హేమేష్ గానం.

0: టాక్సీవాలా. ఈ చిత్రానికి సిడ్ శ్రీరామ్ గానం.
1: ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి అనే టాపిక్ పై ఎస్సే రాశావు కదా, ఈ ప్రిపరేషన్ లో భాగంగా

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట శుభాకాంక్ష ప్లస్లు, క్షమించాలి, శుభలేఖ ప్లస్లు. ఈ చిత్రానికి వైష్ణవి పాడిన పాట.

మీరు విన్న ఆ పాట శుభలేఖ ప్లస్ లు. ఈ చిత్రానికి వైష్ణవి పాడిన పాట. వినబోతున్న పాట శ్రీనివాస కళ్యాణం చిత్రానికి అనురాగ్ కులకర్ణి, సునీత పాడిన పాట.

శతమానం భవతి. ఈ చిత్రానికి అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా, మోహన కలిసి పాడిన పాట వింటారు.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

0: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.

0: స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. వార్తల వివరాలు. రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ 2024 ఎన్నికల ఫలితాలను గెలుపుగా కాక రాష్ట్ర పునర్నిర్మాణానికి అప్పచెప్పిన బాధ్యతగా భావించామన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలను, నియోజకవర్గాలను అభివృద్ది చేస్తున్నామని, 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్న ముఖ్యమంత్రి పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు. వివిధ పారిశ్రామిక పాలసీల ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పించామని, ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ తో సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడింది. 2047 తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది.
0: కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన రెండేళ్లలో అనేక కార్మిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశామని తెలిపారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా కోటిన్నర మంది కార్మికుల వివరాలను నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డులను నెలకొల్పామని చెప్పారు. కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా ప్రత్యేకంగా కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. మహిళా కార్మికులు రాత్రివేళల్లో పనిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని, దుకాణాలకు జీవితకాల అనుమతుల విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి వివరించారు. విద్యార్థుల్లో నిజాయితీ, నైతికత, సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ అన్నారు. విశాఖలో ఈరోజు జరిగిన DG100X ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ, ఈ సదస్సు విద్యారంగంలో పరస్పర అభ్యాసం, అనుభవాల మార్పిడి, సృజనాత్మక చర్చలకు వేదికగా నిలుస్తుందని, దేశ ఉన్నత విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి రెండేళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలనను వివరించారు. రైతుల సహకారంతో ఫైన్ రైస్తో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సీసీ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతి సమీపంలో ఈరోజు జరిగిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం సభలో ఆయన మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది కేవలం అధికారంగా కాక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం పనిచేసిన నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపిన ఆయన, ఎన్డీఏ సమిష్టి కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: రెండేళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తుంచుకుంటేనే ఈ రోజు మీ ముందుకు వచ్చాం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. రెండేళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈ రోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు, మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. డీఎస్సీ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలియజేస్తూ,
3: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలకు పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ప్రజాప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటూ వస్తుంది. గూగుల్ ఆర్సిలర్ మిత్తల్ ఉత్తరాంధ్రకి తీసుకెళ్లాం. రాజధాని క్వాంటమ్ కోస్ట్ ఆంధ్రకి తీసుకొచ్చాం.
0: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. విజయనగరంలో ఈరోజు జరిగిన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన దేశం వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే చిన్నారులంతా తప్పక చదువుకోవాలని సూచించారు. విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో మిషనరీ ఆధ్వర్యంలో నిర్వహించి మూసివేసిన ఉక్కు నగరంలోని విశాఖ విమల విద్యాలయాన్ని ఆయన ఈరోజు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజుతో కలిసి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలలలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని, బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ప్రవేశాలు పెంచాలని సూచించారు. అక్షయపాత్ర ఫౌండేషన్తో మాట్లాడి, పాఠశాలలో మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనను నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు ఈరోజు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. అలాగే డీఎస్సీలో అన్యాయం జరిగిన వారికి సంఘీభావంగా కూడా నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాగా వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ప్రజలకు అభివృద్ది, సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యాసంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రినా నరేంద్రమోదినా కథితం యత్ రాష్ట్రనిర్మాణస్య పూర్ణక్షమతాయాః సాక్షాత్కారాయ గత ద్వాదశ వర్షేషు సర్వకారేణ మహిళాభ్యః అనుకూలం వాతావరణం నిర్మితమితి. గృహమంత్రి అమిత్ షాహ నవదేహల్యాం శ్రీ అమర్నాథ్ యాత్రాయాః సజ్జతాయాః సమీక్షార్థం ఉచ్చస్తరీయోపవేశనస్య అధ్యక్షతాం అకరోత్. కేంద్రీయ ప్రశాసనేన ఉద్యోగముద్దిశ్య పెట్రోల్ పంప్ ఇత్యేతేభ్యః పెట్రోల్ డీజల్ ఇత్యేతయోః క్రయణం ప్రతిబంధితం. సంయుక్త రాష్ట్ర సంఘః ఒమాన్ దేశస్య తటే తైల నౌకాస్థానాం భారతీయ నావికానాం ఉపరి కృతాక్రమణానాం నిందాం అకరోత్. భారతీయస్య దిగ్గజ లక్ష్య భేదన స్పర్ధాయాః క్రీడకస్య ప్రశిక్షకస్య చ జసపాల్ రాణా ఇత్యస్య 49వ వయసి మృత్యుః అభవత్. అపి చ అస్మిన్ వర్షే ఫీఫా విశ్వకప్ క్రీడాయాం టోరంటో నగరే గ్రూప్ బి క్రీడాయాం కెనడాదేశః బోస్నియా హర్జెగోవినా దేశేన సహ క్రీడతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అవదత్ యత్ విత్తీయ సమావేశే ఉద్యమశీలత ఇత్యతః ఆరభ్య శిక్షా స్వాస్థ్య సేవా స్వచ్ఛత గృహనిర్మాణ క్రీడా విజ్ఞానం ప్రశాసనంచ యావత్ వివిధేషు క్షేత్రేషు మహిళాః ప్రముఖాం భూమికాం నిర్వహంత్యః సంతి. సామాజిక ప్రసార మాధ్యమే శ్రీ మోదీ అవదత్ యత్ డ్రోన తంత్రజ్ఞానమిత్యాదిషు ఉదయోన్ముఖ క్షేత్రేషు మహిళానాం వర్ధమాన సహభాగిత్వేన అవసరస్య నూతనాః మార్గాః ఉద్ఘాట్యంతే. సంపూర్ణ దేశే చ వికాస పరిదృశ్యం పరివర్తతే. తత్పూర్వం ఏకస్మిన్ కార్యక్రమే భాషమాణః ప్రధానమంత్రి అవదత్ యత్ గత ద్వాదశ వర్షేషు NDA ఇత్యస్య సర్వకారః మహిళానాం నేతృత్వే వికాస కార్యం అకరోత్. ఏతచ్చ అన్యేషు క్షేత్రేష్వపి దృశ్యతే.
5: ఆజ్ భారత్ విమెన్ లెడ్ డెవలప్మెంట్ కి రాహ్ పర్ చల్ పడా.
1: హమారీ సర్కార్ నే మహిళాఓ కే లియే సారే రాస్తే ఖోల్ దియే.
5: హమ్నే కరోడో మహిళాఓ కే లియే శౌచాలయ బనవాకర్ ఉన్కా సమ్మాన్ బఢాయా. హమ్నే ఉజ్వలా సిలిండర్ దేకర్ ఉనే ధుయే జైసీ తక్లీఫో సే భీ బచాయా.
1: దశకో సే హమారీ బహనో కే పాస్ హునర్ భీ థా మెహనత్ భీ థీ లేకిన్ ఉనే పూంజీ ఔర్ అవసర్ నహీ మిల్తే థే. 3 కరోడ్ మహిళాఓ కో లఖపతి దీదీ బనానే కా జో సంకల్ప కియా థా వో పూరా హో చుకా హై.
4: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏతదపి అవదత్ యత్ సర్వకారః యాః మహిళాః ఆర్థికరూపేణ స్వతంత్రాః భవితుం దీర్ఘకాలం యావత్ ప్రయతంత్యః ఆసన్ తాః స్వసహాయతా సమూహాన్ సక్రియతయా సమర్థయంతీతి. ప్రధానమంత్రి ఇతోపి అధోరేఖితవాన్ యత్ సర్వకారస్య ప్రయత్నాః మర్యాదాయాం అవసరేషు సశక్తీకరణే చ నిహితాః సంతీతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ మాసస్య 14వ దినాంకే ఫ్రాన్స్ దేశస్య నీస్ నగరం గమిష్యతి. తదైవ ఫ్రాన్స్ స్లోవాకియా దేశయోః ద్వయోః రాష్ట్రయోః యూరోపీయ యాత్రాయాః ప్రథమః చరణః భవిష్యతి. అస్మిన్ వర్షే ఫర్వరి మాసే ద్వయోః రాష్ట్రయోః సంబంధః విశేష వైశ్విక సామరిక సహభాగిత్వ రూపేణ వర్ధితస్యానంతరం రాష్ట్రపతినా ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఇత్యనేన సహ ఏతత్ తస్య ప్రథమం ద్వైపాక్షికం శిఖర సమ్మేళనం భవిష్యతి. అతః అస్యాః యాత్రాయాః విశేషం మహత్వం వర్తతే. ఏవియన్ నగరే G7 శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం ఫ్రాన్స్ దేశం ప్రత్యాగమనాత్ ప్రాక్ నీస్ నగరాత్ శ్రీ మోదీ స్లోవాకియా దేశం గమిష్యతి, యత్ర భారతం దక్షిణ విశ్వేత్యస్య ప్రముఖస్వర రూపేణ భాగం గ్రహీష్యతి. కేంద్రీయ గృహమంత్రిణా అమిత్ షాహేన నవదెహలీ శ్రీ అమర్నాథ యాత్రాయాః సజ్జతాయాః సమీక్షార్థం ఉచ్చస్తరీయ సభాయాః అధ్యక్షత కృతా. అస్యాం సభాయాం సేనాధ్యక్షః ఉపేంద్ర ద్వివేది, రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః, జమ్మూ కశ్మీరస్య ఉపరాజ్యపాలః మనోజ్ సిన్హా, CRPF, BSF, CISF, ITBP అథ SSB ఇత్యస్య మహానిదేశకాః అపి ఉపస్థితాః ఆసన్. అమర్నాథయాత్రా జులై మాసస్య 3వ దినాంకాదారభ్య అగస్త మాసస్య 28వ దినాంకపర్యంతం భవిష్యతి. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సౌమ్యేవ కార్యక్రమోయం ఆకాశవాణ్యాః అంతర్జాలపటలె www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ AIR చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. సర్వకారేణ సంస్థాగత ఔద్యోగిక వాణిజ్యిక గ్రాహకేభ్యః ఖుద్రేతి విక్రయ కేంద్రేభ్యః మోటార్ స్పిరిట్ ఇత్యాఖ్యం ఉచ్చగతి డీజల్ ఇత్యస్య క్రయణం ప్రతిబంధితమస్తి. సహైవ హి తేభ్యః స్వకీయ ఉపభోక్ పౌల్ట్రీ పంపాఖ్యేభ్యః విక్రయ కేంద్రేభ్యః స్వకీయ ఆవశ్యకతాం ప్రాప్తుం ఆదిష్టమస్తి. పశ్చిమ ఏషియా దేశే వర్తమాన సంకటం అభిలక్ష్య వైశ్విక ఆపూర్తి శృంఖలాసు మధ్య వ్యవధానే స్థానీయ అభావాన్ నివారయితుం అయం నిర్ణయః కృతోస్తి. ఏకస్యాం అధిసూచనాయాం పెట్రోలియం ప్రాకృతిక గ్యాస్ ఇతి

మంత్రాలయః అవదత్ యత్ నవతి దివస పర్యంతం ఏతే ప్రతిబంధాః ప్రవర్తంతే ఇతి. విదేశ మంత్రాలయం సంయుక్త రాజ్య అమెరికా దేశస్య జార్జ్ డి అఫియర్స్ జేసన్ మీక్స్ ఇత్యమం ఆహూయ ఓమాన్ తటే వాణిజ్యిక నౌకాయాం ఆక్రమణస్య విరోధః ప్రకటితః. హ్యః 20 భారతీయ కర్మచారిభిః సహ ఏకస్యాం అన్యస్యాం నౌకాయాం ఆక్రమణం అభవత్. అమెరికీ రాజదూతః నవదిల్ల్యాం విదేశమంత్రాలయస్య అపర సచివేన ఆహూతః. అయం ద్వితీయః అవసరః అస్తి యదా అమెరికా దేశస్య రాజదూతః మంత్రాలయేన ఆహూతః. ప్రారంభే లుప్తాః ఇతి సూచితాః త్రయః భారతీయ నావికాః ఏకస్మిన్ ఆక్రమణే మృతాః ఇతి పుష్టీకృతమస్తి. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః అద్యారభ్య ద్విదివసీయ యాత్రాయాం దెహ్రాదూన్ నగరం సంప్రాప్తవతీ. ఉత్తరాఖండస్య రాజ్యపాలేన సేవానివృత్తేన లెఫ్టినెంట్ జనరల్ గురుమీత్ సింగ్ ఇత్యనేన ముఖ్యమంత్రిణా పుష్కర సింగ్ ధామినా సహ తస్యాః స్వాగతం విహితం. నిర్ధారిత కార్యక్రమానుసారం రాష్ట్రపతిః అద్య దెహ్రాదూన్ నగరస్య రాష్ట్రపతి నికేతనం గత్వా ద్వాత్రింశోత్తరైకశతం ఏకడ పరిమితేషు క్షేత్రేషు వికసితస్య రాష్ట్రపతి ఉద్యానస్య సాంప్రతిక నిర్మాణ వికాసయోః కార్యాణాం అవలోకనం కరిష్యతి. భారత ఋతు విజ్ఞాన విభాగః అవదత్ యత్ శ్వః యావత్ వాయవ్య భారతే ఆర్ద్ర ఋతుః అనువర్తతే యత్ర ప్రజండ బాతేనో శిలావృష్ట్యా చ సహ మేఘావృష్టేః సంభావనా విద్యతే. ఋతు విజ్ఞాన విభాగానుసారం అగ్రిమద్వయోః త్రిషు వా దివసేషు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ పశ్చిమబంగాళ బిహార ఛత్తీస్గఢ ఒడిశా ఝార్ఖండ్ ఉత్తరప్రదేశస్య చ కేషుచిత్ భాగేషు నైరుత్య ప్రావృటః అగ్రే గమనీయా పరిస్థితిః అనుకూలా అస్తీతి అనుమితమస్తి. అంతే శోకాస్పదం ఏకా వార్తా. ప్రసిద్ధ భారతీయ లక్ష్యభేదన స్పర్ధా ప్రశిక్షక క్రీడకశ్చ పూర్వ ఏషియన్ గేమ్స్ స్వర్ణపతక విజేత జస్పాల్ రాణా దివంగతః. సహ 49 వర్షీయ ఆసీత్. భారతీయ రాష్ట్రీయ రైఫల్ సంఘస్య అధ్యక్ష కలికేష్ నారాయణ సింఘ్ దేవస్య అనుసారం శ్రీరాణా గతరాత్రౌ దిల్ల్యా చికిత్సాలయే అంతిమం శ్వాసం అగృహణాత్. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముః ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇత్యాదయ నేతార జస్పాల్ రాణావర్యస్య నిధనే శోకం ప్రకటితవంతః. అస్మిన్ వర్షే ఫీఫా విశ్వకప్ క్రీడాయాం టొరంటో నగరే గ్రూప్ బి క్రీడాయాం కనాడాదేశ బోస్నియా హర్జగోవినా దేశేన సహ క్రీడతి. అంతే ముఖ్య వార్తాః పునరేకవారం. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా కథితం యత్ రాష్ట్ర నిర్మాణస్య పూర్ణక్షమతాయాః సాక్షాత్కారాయ గత 12 వర్షేషు సర్వకారేణ మహిళాభ్యః అనుకూలం వాతావరణం నిర్మితం. గృహమంత్రి అమిత్ షాహ నవదెహలీనగరే శ్రీ అమర్నాథయాత్రాయా సజ్జతాయా సమీక్షార్థం ఉచ్చస్తరీయోపవేశనస్య అధ్యక్షతాం అకరోత్. కేంద్రీయ ప్రశాసనేన ఉద్యోగముద్దిశ్య పెట్రోల్ పంప్ ఇత్యేతేభ్యః పెట్రోల్ డీజిల్ ఇత్యేతయోః క్రయణం ప్రతిబంధితం. సంయుక్త రాష్ట్రసంఘః ఓమానదేశస్య తటే తైల నౌకాస్థానాం భారతీయ నావికానాం ఉపరి కృతాక్రమణానాం నిందాం అకరోత్. భారతీయస్య దిగ్గజ లక్ష్యభేదన స్పర్ధాయాః క్రీడకస్య ప్రశిక్షకస్య చ జస్పాల్ రాణా ఇత్యస్య 49 వయసి మృత్యుః అభవత్. అపి చ అస్మిన్ వర్షే ఫీఫా విశ్వకప్ క్రీడాయాం టొరంటో నగరే గ్రూప్ బి క్రీడాయాం కెనడాదేశః బోస్నియా హర్జెగోవినా దేశేన సహ క్రీడతి ఇతి వార్తాః.

ఈనాటి పల్లెసిమల కార్యక్రమంలో రంగస్థలి పాదుకా పట్టాభిషేకం నాటకం నుంచి దశరథుని పాత్ర నిర్వహణ శ్రీ నూకల జానకిరామయ్య హార్మోనియం శ్రీ

దేవి కైక, నీ హృదయము వివేకామృత కలశము. నేడు నీకొక శుభవార్త. ఈ వార్త నీ పూజా ఫలితముగా సంక్రమించినయది. నేడు మన శ్రీరాముడు ధనుజగణం మూలల్ దునిమి తాపసులెల్లర

నాథుడయి చక్కని కోడలి నిచ్చనీకు నీ తనయుడు రాఘవుండు ఇక తల్లి.

అవును దేవి, యాగ సంరక్షణ కార్య విజేతలైన రామ లక్ష్మణులకు తోడుగా విశ్వామిత్రుల వారు సీతా స్వయంవరమునకు మిథిలకేగినారట అచ్చట.

దేవా, హవ్యవాహనారూఢ రఘువంశ మూల పురుష, నీ వంశమున జన్మించి ప్రతిష్టాత్మకంబుగానే ఈ పృథివిని పరిపాలించారు. సూర్యవంశ సంజనితుడనైనందులకు చరితార్థుడైనాడను తండ్రి. ఈ ధరణీసుడు దశరథుడు ఇక విరామము కొరకు నిరీక్షించుచున్నాడను. అందులకే నా జ్యేష్ఠ కుమారుని శ్రీరాముని అయోధ్యకు పట్టాభిషిక్తుని చేయ నిశ్చయించాను. నన్ను దీవించుతా.

దేవి, ఇది ముందు నీకందవలసిన విషయం. నేడొక ముఖ్య విషయము.

ఎడుగావలసి ఆ ప్రజ్ఞాని శ్రీరాముని ధరకులు రాజుగా చేయని చితిని అయోధ్యావా.

నాడు నీకిడిన వరములు గుర్తులేకేమి దేవి? నీవే కదా అవసరమైనప్పుడు కోరుకొందును అంటివి. ఓహో, అందులకు ప్రమాణము కావాలేనా? సరే, అందులకిదియే నా ప్రమాణం.

నీకి వరములు కొదువయగునే. రాజలక్ష్మి

కైకా, ఉదారుణమైన నీ పైశాచిక స్వరూపానికి ఎదురాడగల ఓపిక నాకు లేదు. భయంకరమైన నీ రాక్షసత్వం ముందు నిలిచి పలుకగల బలము నాకు లేదు. కైకా కైకా, వాడు నా శ్రీరాముడు కారడవలకు పోయిన మరుక్షణము నీ నుదిటి కుంకుమ నేలరాలుడు తథ్యము కఠోర వైధవ్యము కన్నను రాజమాత గౌరవమే మేలు అని పిలిచిన నీ ఇష్ట వచ్చినట్లే ప్రవర్తించు. కానీ బ్రతుకగలే రాఘవు నివాసి మతిసెడి.

ఆడిన మాట తప్పుదు అన్నుచుంటివా? పైగా ఆడిన మాట తప్పుడు మా రఘువంశ చరిత్ర ఎందే లేదు. దౌర్భాగ్యురాల, రామచంద్రుడు లేని రాజ్యముగా.

రాజమాత, ఓ రాజమాత, అభివందనములు అభివందనములు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడినవా కేకయ్య రాజపుత్రి? ఓసి రాక్షసి, శ్రీరాముడు సీత లక్ష్మణులను వెంటనిడుకొని అరణ్యములకు వెడలిపోయినాడే.

మనసున కారు చుచ్చువడి మారణ హోమము ప్రజ్వరిల్లెనే. తనయుని తల్లిదండ్రులకు దౌ

0: వచ్చే
1: నిన్ను వధించుటేమిటే, నీవే నన్ను నా ఆనందమును హరించి ఈ అయోధ్యను శ్మశానము చేసి కదే. నా బిడ్డ నా గారాల పట్టి నీ మూలమున అరణ్యములు పట్టిపోయేని. దుర్భరమైన ఈ అరణ్యమునందు ఎంత అలమటించుచున్నవాడో కదా. రామా శ్రీరామా, ఏ తండ్రి కుమారునికి విధించినట్టి ఘోరమైన శిక్ష విధించినాడనయ్యా. నీవు నాకేలా పుట్టితివయ్యా. రాజ్యం ఏలవలసిన వాడవు రాజ్యమును వీడి అరణ్యములకు వెడలిపోయితివి. నీ వియోగమును నేను భరించలేను శ్రీరామచంద్ర. వచ్చి నీ రాజ్యమును నీవే

మీరింతవరకు పాదుక పట్టాభిషేక నాటకం నుంచి దశరథిని పాత్ర విన్నారు. నిర్వహణ శ్రీ నూకల జానకిరామయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.

0: ఈనాటి పల్లెసెముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాల గురించి తెలుసుకుందాం. మొక్కలు ఆహారాన్ని ధాతువులు లేదా సమ్మేళనాల రూపంలో తీసుకుంటాయి. వీటిని పోషకాలు అని అంటాము. మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, ప్రత్యుత్పత్తికి 18 రకాల పోషకాలు తప్పనిసరిగా అవసరం. కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ధాతువులను మొక్క సహజంగా గాలి నుండి, నీటి నుండి తీసుకుంటుంది. నత్రజని, భాస్వరం, పొటాష్ ముఖ్య పోషకాలుగాను, కాల్షియం, మెగ్నీషియం, గంధకం ఉపపోషకాలుగాను, జింకు, రాగి, ఇనుము, మ్యాంగనీస్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, సోడియం, కోబాల్ట్ మొదలైనవి సూక్ష్మ పోషకాలుగాను విభజించారు. నిరంతరం పంటలు పండిస్తున్న కారణంగా క్రమంగా భూమి నుండి పోషకాలు త్వరితంగా ఖాళీ అవుతున్నాయి. వీటిని భర్తీ చేయడానికి మొక్కలకి లభ్యమయ్యే విధంగా పోషకాలను అందించాలి. మొక్క జీవనక్రియలలో ప్రతి పోషకం ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తిస్తుంది. అది లోపించినప్పుడు దిగుబడి తగ్గుతుంది. ఒక పోషకం చేసే పని వేరొక పోషకం చేయలేదు. ఒక పోషక లోపాన్ని వేరొక పోషకంతో భర్తీ చేయలేము. మొక్క తీసుకునే పని

సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. ముందుగా స్థూల పోషకాల విషయానికి వచ్చినట్టయితే నత్రజని, ఇది మొక్కకి కావలసిన ముఖ్య పోషకాలలో మొదటిది, ముఖ్యమైనది. పైరుకు దీని అవసరం మొదటి నుండి చివరి వరకు కూడా ఉంటుంది. నత్రజనిని మొక్కలు అమ్మోనియం నైట్రేట్ రూపాల్లో తీసుకుంటాయి. నత్రజని ప్రభావం ముఖ్యంగా పైరు పెరుగుదల మీద దుబ్బు చేయడంలోనూ, కొమ్మలు తొడగడంలోనూ ఉంటుంది. పైరు మీద దీని ప్రభావం త్వరితంగానూ స్పష్టంగానూ కనిపిస్తుంది. నత్రజని వేయడం వల్ల ఆకులు ముదురు ఆకుపచ్చని రంగుతో ఆరోగ్యంగా కనిపిస్తాయి. తగినంత నత్రజని ఉన్నప్పుడు మిగిలిన పోషకాలు కూడా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. ఒక మాటలో చెప్పాలంటే నత్రజని మొక్కకు ప్రాణంతో సమానం. అధికంగా వేసినప్పుడు పూతకు ఆలస్యంగా వచ్చి పంటకాలం పొడిగించబడుతుంది. తాలు గింజల శాతం అధికం కావడం, చీడపీడలకు సులభంగా గురికావడం, దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. నత్రజని లోపించినప్పుడు పెరుగుదల నెమ్మదిగాను, మొక్క పొట్టిగా ఉండిపోవడం, ఆకులు పాలిపోయి పసుపచ్చగా మారడం, ఫలసాయంలో మాంసకృతుల శాతం తగ్గిపోవడం జరుగుతుంది. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకుల మొనల నుండి మధ్య వరకు క్రమంగా మాడిపోవడం, ముదురు ఆకులు ముందుగానే పసుపుగా మారిపోయి ఎండిపోయి రాలిపోవడం, పూత బాగా తగ్గి తక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. ఇక భాస్వరం విషయానికి వచ్చినట్టయితే ఈ పోషకాన్ని మొక్కలు భాస్వరికాంల లవణముల రూపంలో తీసుకుంటాయి. వేళ్ల పెరుగుదలకి, పూత కాడ గింజ కట్టడానికి భాస్వరం తోడ్పడుతుంది. పైరు దుబ్బు చేయడానికి, మొక్క శాఖోపశాఖలుగా గుబురుగా పెరగడానికి, భూమిలో గల సేంద్రియ పదార్థాలు బాగా చివకడానికి ఉపయోగపడుతుంది. త్వరగా పక్వానికి వస్తుంది. భాస్వరం తగినంతగా ఉంటే నత్రజని ఎక్కువైనందువల్ల పైర్లలో కలిగే దుష్ఫలితాలు కొంతవరకు అరికట్టచ్చు. నేలకు భాస్వరం మరింత ఎక్కువైతే జింక్ వంటి సూక్ష్మ పోషకాల లభ్యత తగ్గిపోతుంది. పైరుకు ప్రథమ దశలో భాస్వరం ఆవశ్యకత అధికం కాబట్టి పూర్తి మోతాదును పైరు మొదటి దశలో ఒకేసారిగా వేసి నేలలో కలిసేటట్లుగా చేయాలి. పైరు 20% పెరిగే సమయానికి 50% భాస్వరాన్ని తీసుకుంటుంది. భాస్వరం లోపించినప్పుడు మొక్క పెరుగుదల, పిలకలు పెట్టే శక్తి తగ్గిపోతుంది. వేళ్ల పెరుగుదల బలహీనంగా ఉంటుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ నీలిరంగు కలిసినట్లుగా ఉంటాయి. పూత రావడం, పైరు పక్వానికి రావడం ఆలస్యమవుతుంది. పళ్ళు గింజలు విత్తనాలు అభివృద్ధి కావడం తక్కువగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో భాస్వర లోపం వల్ల పంట పూర్తిగా నష్టపోవచ్చు. ఇక పొటాషియం విషయానికి వచ్చినట్టయితే ఈ పోషకాన్ని మొక్కలు పొటాషియం రూపంలో తీసుకుంటాయి. పైరుకు ఆరోగ్యం, దృఢత్వం దీనివల్ల చేకూరుతుంది. పైరుకు రోగ నిరోధక శక్తిని కలిగించి పురుగులకు తెగుళ్లకు లొంగనీయదు. శాఖీయ భాగాలను, కాండాన్ని బలపరిచి నేలపై వాలిపోనీయదు. గింజకట్టు పూర్తిగా బరువుగా ఉండి నాణ్యత పెరుగుతుంది. పొటాష్ లోపించినప్పుడు ముదురు ఆకుల అంచులు ఆకుపచ్చని రంగు నుండి పసుపుపచ్చగా మాడిపోతాయి. ఆకుకొనలు గోధుమ రంగుగా మారి దిగువ భాగానికి విస్తరించడం జరుగుతుంది. త్వరితంగా చీడపీడలకు లోనవుతాయి. తక్కువ నాణ్యత గల పంట తక్కువ దిగుబడి వస్తుంది. పళ్ళు కూరగాయల పంటల్లో రంగు రుచి వాసన రవాణాలో నిల్వ ఉండే గుణం తగ్గిపోతుంది. ఇక ఉపపోషకాల విషయానికి వచ్చినట్టయితే కాల్షియం, ఈ పోషకాన్ని మొక్క కాల్షియం ధాతు రూపంలో తీసుకుంటుంది. ఇది మొక్క వృద్ధి చెందడానికి, వేళ్లు బాగా గట్టిపడడానికి, గింజ కట్టడానికి తోడ్పడుతుంది. ఇది లోపించినప్పుడు లేత ఆకులు ముడుచుకొని వంకర్లు తిరుగుతాయి. సైజు కూడా మామూలు కన్నా చిన్నవిగా మారుతాయి. ఆకుల కొనల నుండి అంచుల వెంబడి ఎండిపోతుంది. వేరు పెరగదు. మెగ్నీషియం విషయానికి వచ్చినట్టయితే ఈ పోషకాన్ని మొక్క మెగ్నీషియం ధాతు రూపంలో తీసుకుంటుంది. ఆకుల్లోని ఆకుపచ్చని పదార్థంలో మెగ్నీషియం ప్రధానమైంది. నేలలోని భాస్వరాన్ని గ్రహించడంలో మెగ్నీషియం తోడ్పడుతుంది. మెగ్నీషియం లోపించినప్పుడు ప్రారంభంలో ముదురు ఆకుల అంచులు, అంచుల సమీపంలో ఈనెల మధ్యభాగం పాలిపోతుంది. ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకులో మచ్చలు ఏర్పడ్డ భాగాలు పసుపు రంగుగా మారి పండిపోయినట్టుగా కనిపిస్తాయి. రెమ్మలు బలహీనమై ఆకులు ముందుగానే రాలిపోతాయి. ఆకులు చిన్నవిగా అంచులు పైకి ముడుచుకొని ఉంటాయి. గంధకం విషయానికి వచ్చినట్టయితే ఈ గంధకాన్ని మొక్క సల్ఫేట్ రూపంలో తీసుకుంటుంది. ఇది సులభంగా నీటిలో కొట్టుకుపోయే స్వభావం కలిగి ఉంటుంది. దీని ఆవశ్యకత మొక్క పెరుగుదల నిర్వహణలో నత్రజనిలాగా ఉంటుంది. నత్రజని స్థిరీకరింపచేసే సూక్ష్మజీవుల చర్య శక్తివంతంగా ఉండడానికి గంధకం తోడ్పడుతుంది. గంధకం లోపించినప్పుడు లేత ఆకులు ఆకుపచ్చ రంగు కోల్పోయి పాలిపోయినట్టుగా కనిపిస్తాయి. కాండం సరిగ్గా పెరగదు.
మొక్క సన్నగా

0: కొద్దిగా ఎదుగుదల తక్కువగా ఉంటుంది. పూత రావడం ఆలస్యమవుతుంది. పప్పు జాతి పైర్ల వేళ్లకు ఉండే బుడిపల సంఖ్య తగ్గిపోతుంది. గంధక లోప లక్షణాలు దాదాపు నత్రజని లోప లక్షణాలని పోలి ఉంటాయి. ఇక మొక్కకు అవసరమైన సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినట్టయితే జింక్. ఈ పోషకాన్ని మొక్కలు జింక్ ధాతు రూపంలో తీసుకుంటాయి. మొక్క ఎదుగుదలకు కావలసిన హార్మోన్లు తయారు కావడానికి నత్రజని భాస్వర పోషకాల సమర్థ వినియోగానికి ఈ పోషకం ఉపయోగపడుతుంది. జింక్ లోప లక్షణాలని గనక మనం చూసినట్టయితే లేత ఆకుల్లో ఈనెల మధ్య భాగాలు పసుపు రంగుగా మారడం, ఆకుల చివర్లలో ఈనెలకు ఇరువైపులా తుప్పు రంగు మచ్చలు ఏర్పడడం, మొక్కలు గిడిసబారి ఎదుగుదల తగినంతగా లేకపోవడం, కణుపుల పొడవు తగ్గి ఆకులు గుబురుగా ఉండడం, పూత ఆలస్యం కావడం జరుగుతుంది. మొక్కలు రాగి పోషకాన్ని రాగి ధాతువు రూపంలో తీసుకుంటాయి. క్లోరోఫిల్ తయారీలో దీని ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎంజైముల చర్యలో రాగి ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇక మొక్కలో రాగి లోప లక్షణాలు గనక మనం చూసినట్టయితే ఆకులు ముదురు ఆకుపచ్చ నీలిరంగు కలిసినట్టుగా ఉండడం, ఆకుల కొనలు పసుపుగా పాలిపోయి తెల్లగా మారి ఎండిపోవడం, ఆకుల మీద గచ్చకాయ రంగు లేదా నీలిరంగు మచ్చలు ఏర్పడడం, కంకుల్లో గింజలు పూర్తిగా ఏర్పడక చిన్నవిగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక మొక్కకి ఇనుము యొక్క ఆవశ్యకతను గనక మనం చూసినట్టయితే ఇది ఇనుము ధాతువు రూపంలోనే మొక్క తీసుకుంటుంది. ఆకుల్లో పత్రహరితం తయారు కావడానికి ఇది చాలా ప్రధానమైనది. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బోహైడ్రేట్ల తయారీకి సహాయపడుతుంది. ఈ ఇనుపధాతు లక్షణాలు గనక మనం చూసినట్టయితే ఆకులోని పచ్చని పదార్థం కోల్పోతుంది. ఈనెల మధ్య భాగం పసుపుగా మారుతుంది. దీనిని ఐరన్ క్లోరోసిస్ అంటారు. ఈ ఇనుపధాతు లోపం తీవ్రమయ్యే కొద్దీ క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఆకుల కొనలు ఎండిపోతాయి. లోప లక్షణాలు లేత ఆకుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. మొక్కలు మ్యాంగనీస్ ని మ్యాంగనీస్ ధాతు రూపంలో తీసుకుంటాయి. క్లోరోఫిల్ తయారు కావడంలో ఇనుముతో పాటు మ్యాంగనీస్ కూడా తోడ్పడుతుంది. ఎంజైమ్లను ఉత్తేజపరిచి నత్రజని జీవక్రియ చురుగ్గా జరిగేటట్టుగా చేస్తుంది. ఇక మొక్కల్లో ఈ మ్యాంగనీస్ ధాతు లోపాన్ని గనక మనం గమనించినట్టయితే ఇది ఇనుప ధాతు లోప లక్షణాలనే పోలి ఉంటాయి. రెండింటిలోనూ ఆకులో ఈనె మధ్య భాగాలు పసుపు రంగుగా మారుతాయి. అయితే ఈనెలు ఈనెల దగ్గర ఉన్న ఆకు భాగము ఆకుపచ్చగా ఉన్నప్పుడు మ్యాంగనీస్ లోపంగాను, పసుపు రంగుగా ఉన్నప్పుడు ఇనుపధాతు లోపంగాను గుర్తించాలి. మొక్కలు బోరాన్ పోషకాన్ని బోరేట్ రూపంలో తీసుకుంటాయి. ఆకుల్లో తయారయ్యే ఆహారం మొక్కలోని అన్ని భాగాలకు చేరవేయడంలో, మొక్క నీటి అవసరాలు తీర్చడంలో బోరాన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక బోరాన్ లోప లక్షణాలు గనక మనం చూసినట్టయితే లేత చిగురు ఆకులు మెల్లి తిరిగి చనిపోవడం, పూత పిండ రాలిపోవడం, కాయలు పగుళ్ల బారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మొక్కలు మ్యాలిబ్డినం పోషకాన్ని మ్యాలిబ్డేట్ రూపంలో తీసుకుంటాయి. సూక్ష్మ పోషకాలన్నింటిలో మ్యాలిబ్డినం అతి తక్కువ పరిమాణంలో అవసరమవుతుంది. ఇది ఈ నత్రజనిని వినియోగించుకోవడంలోనూ, పప్పుజాతి పైర్లలో రైజోబియం చర్యను ఎక్కువ చేయడానికి ఈ మ్యాలిబ్డినం అవసరమవుతుంది.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రసార విశేషాలు వింటారు. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మార్పు

0: के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
4: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
3: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
5: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
6: కార్యక్రమాల వివరాలు 7:15 చిత్రగీతాలు, 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఇన్ ఇంగ్లీష్ 2 మినిట్స్ వింటారు, ఫాలోడ్ బై చిత్రగీతాలు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈ అంశం గురించి శ్రీ ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు గారితో పరిచయం. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:40 దేశభక్తి గీతం. 8:45 విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వినవచ్చు. రాత్రి 11:47 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే. ప్రసార విశేషాలు విన్నారు.
7: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
8: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్య ప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆర్థిక సమూహాలు వ్యాపారవేత్తలుగా ఎదగడం, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, సైన్స్, సుపరిపాలన వంటి వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక సోషల్ మీడియా పోస్టులో ఈరోజు ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఇది వారికి సరికొత్త అవకాశాల మార్గాలను తెరవడమే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ధి రూపురేఖలను సైతం మార్చేస్తోందని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్ర అనుభవాన్ని కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

0: చేశారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి భద్రతా సంస్థల డైరెక్టర్ జనరల్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. అమర్నాథ్ యాత్ర వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమై 23వ తేదీన ముగుస్తుంది. రక్షణ శాఖ బడ్జెట్ను రికార్డు స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలకు పెంచి దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లో ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన వల్ల అంతర్జాతీయ వేదికలపై ఈరోజు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని ఆయన అన్నారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. आप जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం నిరంతరం శ్రమించారని ఆయన అన్నారు. దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఐఏఎఫ్ క్యాడెట్లతో పాటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి ఉత్తీర్ణత సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పేరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరడం ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 7 గంటల నుండి దూరదర్శన్ నేషనల్, ఐఏఎఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశంలో వైమానిక భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అంకితభావంతో ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఘోర విమాన ప్రమాదం జరిగి 7 పూర్తయిన సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా పోస్టులో మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 7 జరిగిన ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదానికి కారణాలను పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా కనుగొనేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరిచినందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ అభినందనలు అందజేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం 18,554 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, సంస్థ లాభం 578 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా చట్టసభల సభ్యులు, వాణిజ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, అమెరికన్ సెనేటర్లు, ప్రధాన అమెరికన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. ఈ సందేశాలు విస్తరిస్తున్న అమెరికా భారత్ భాగస్వామ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన ఈ ఘనత నాయకత్వంపై భారత ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వార్బర్గ్ పింకస్ సంస్థ చైర్మన్ చార్లెస్ ఆర్కేయ్ తన సందేశంలో పేర్కొన్నారు. ఫ్రాన్స్లోని నిస్ నగరంలో ఎల్లుండి జరిగే భారత్ ఇన్నోవేట్స్ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతదేశ నూతన ఆవిష్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలను తీర్చే వాణిజ్య ప్రతిపాదనలను ప్రదర్శిస్తారు. ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమం కోసం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వేలాది ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి చివరికి ఒక

0: 20 స్టార్టప్లను ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.
1: భారత్ సర్కార్ కి శిక్షా విభాగ్ నే ప్రధాన మంత్రి జీ కి విజనరీ సజెషన్స్ కో ఏక్ అక్షర్ మే పరివర్తిత్ కియా హై. ఏక్ బహుత్ క్రిటికల్ స్క్రూటినీ కే మాధ్యమ్ సే హజారో ప్రపోజల్ కే అందర్ సే 120 స్టార్టప్స్ కో సిలెక్ట్ కియా గయా హై. 13 ప్రయారిటీ సెక్టర్ మే 120 స్టార్టప్స్ కో ఇకట్ఠా కియా గయా హై ఔర్ ఉస్మే లగ్భగ్ 20 సే జ్యాదా భారత్ కి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కి పార్ట్నర్షిప్ రహా హై.
0: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ సూద్, విద్యామంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయువ్య భారతదేశంలో రేపటి వరకు పిడుగులు, బలమైన ఈదురుగాలు, వడగండ్ల వానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లిగర్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక అజ్టెకా స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీతో ఫీఫా ప్రపంచకప్ 2026 వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ ప్రసిద్ధ గాయకులు షకీరా, బర్నాబాయ్ ఈ టోర్నమెంట్ అధికారిక గేయం దాయి దాయి ప్రదర్శనతో అలరించారు. మెక్సికన్ సంగీత ప్రముఖులు అలెజాండ్రో ఫెర్నాండెస్, లీలా డౌన్స్ బెలిందాల ప్రదర్శనలు ఈ ఫుట్బాల్ పండుగకు మరింత ఊపునిచ్చాయి. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ పోటీలు ఈరోజు ప్రారంభమవుతాయి. బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు. ముందుగా యముడు చిత్రానికి షాన్ మేఘ పాడిన పాట వినండి.

రోబో ఈ చిత్రానికి జావేద్ అలీ చిన్మయి పాడిన పాట వింటారు.

0: ఎంచుకోండి.
1: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. సమయం 7:29:12. 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు ఒక 2 మినిట్స్. తదనంతరం మళ్ళీ పాటలు కంటిన్యూగా వింటారు.

0: చిత్రగీతాలు విన్నారు మీరు ఇంతవరకు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వికసిత భారత్. మరికొద్ది క్షణాల్లో వింటారు.
1: ఇప్పుడు వికసిత్ భారత్.
2: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగు నింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పిఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000కు పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాక్లు అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొమ్రం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పీఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ నాలుగో లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పీఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రి

0: విత్తన విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పిఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరంభీమ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పిఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పిఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పిఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమరం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్, పిఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వాన వాన కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్, పిఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్, పిఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: దసరా చిత్రం కోసం రామ్ మిరియాల ఢీ పాడిన పాట విందాం.

0: ఆమె కథ చిత్రానికి పి సుశీల జి ఆనంద్ పాడిన పాట అది. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు గారితో పరిచయం వినండి.
1: నేటి ఎలక్ట్రానిక్ యుగంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటంత వరకు పూర్తిగా మన జీవితం అంతా ఎలక్ట్రానిక్ పరికరాల చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా యువత అయితే మరీ ఎక్కువగా కళ్ళు తెరిచి లేవంగానే మనం ఇదివరకు దేవుడికి దండం పెట్టుకోవటం లేకపోతే అలాంటివి అలవాటు, ఏ పటం చూసో గోడకి. కానీ ఈ రోజున వెంటనే సెల్ ఫోన్లో ఉండేటటువంటి ఏదో ఒక పిక్చర్ని, ముఖ్యంగా ఏదైనా కావచ్చు, అలా ఫస్ట్ కళ్ళు తెరిచి చూసేది ఒక సెల్ ఫోను, తర్వాత ట్యాబ్, తర్వాత కంప్యూటరు, ల్యాప్టాప్, ఇంకా ఇంకా ఇంకా ఇలా చాలా నిత్య జీవితం అంతా దాని చుట్టూనే తిరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఇలాగా మనం వాడుతున్నటువంటి వందల ఎలక్ట్రానిక్ పరికరాలు, వేల ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇవన్నీ కూడా ఒకవేళ పాడైపోయిన నేపథ్యంలో వాటిని ఏం చేసుకోవాలో తెలియక దీనికి రిపేర్ కంటే మళ్ళీ కొత్తది కొనుక్కుంటేనే మంచిది అనేటటువంటిది కూడా ఉన్నది. ఇలా ఎంతోమంది వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలని 2, 3, 4, 5 అలా పెంచుకుంటూ పోతున్నారు. ఈ పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఏం చేస్తున్నారు అంటే, ఇంక ఇంట్లో అవి అడ్డంగా ఉన్నప్పుడు ఎక్కడో పడేసి, లేకపోతే ఈవెన్ డస్ట్బిన్లో పడేసి, చిన్న చిన్నవైతే సెల్ ఫోన్లు కూడా ఇది నాకు పనికిరాదని చెప్పి విసిరేసి, ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో ఈ వేస్ట్ అంటారు దీన్ని, ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది చాలా ఒక పెద్ద సమస్యగా, పెను సమస్యగా పరిగణించబడుతోంది, అయితే రాబోతున్న కాలంలో కూడా. దీని గురించి వాళ్ళ మనతో మాట్లాడటానికి ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు గారు ఉన్నారు, రిటైర్డ్ ఏజిఎం, జనరల్ మేనేజర్గా బిఎస్ఎన్ఎల్లో పనిచేసి రిటైర్ అయ్యారు, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్కి ఫార్మర్ ప్రెసిడెంట్ కూడా వారు. మరి నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ప్రకాశ్రావు గారు, ఈ వేస్ట్ గురించిన డీటెయిల్స్, అసలు అసలు ఈ వేస్ట్ అంటే ఏంటి, అంటే ఏవి దీని పరిధిలోకి వస్తాయి చెప్తారా?
2: ఇప్పుడు ఆధునిక యుగంలో మానవ స్టైల్ ఆఫ్ లివింగ్ అనేది చాలా మారిపోయిందండి. ఇది ఆధునిక యుగం అనే దానికన్నా ఎలక్ట్రానిక్ యుగం అని అంటే చాలా బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉండే. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఏంటంటే, మనం అనేక రకాలైనటువంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని మనం వాడుతున్నాం, అవన్నీ కూడా చెడిపోయిన తర్వాత వ్యర్థ పదార్థాల కింద ఉంటున్నాయి, వాటినే మనం ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అని చెప్పేసి అంటున్నాం. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఈక్విప్మెంట్ వేస్ట్ కింద EEW అని దీనికి ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు పెట్టడం జరిగిందండి. అయితే ఈ వ్యర్థ పదార్థాలు ఎక్కువ అవటానికి కారణాలు ఏమిటి అని అంటే, మన మానవ జీవితంలో చూసినట్లయితే పూర్వం మనం వంట చేయటానికి మన కట్టెలు పోయి వాడేవారు, తర్వాత గ్యాస్ స్టవ్ వచ్చింది, తర్వాత ఎలక్ట్రిక్ స్టవ్, ఇప్పుడు మైక్రో ఓవెన్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ పరికరాలతో వంటగది కూడా నిండిపోయి ఉన్నదండి. అలాగే దృశ్య శ్రవణ యంత్రాలు చూసినట్టయితే మనకి టెలివిజన్ సెట్లు కానివ్వండి, రేడియోలు కానివ్వండి, సిడి ప్లేయర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో నిండిపోతున్నాయి. అలాగే పూర్వం ఒక లెక్కలు చేయాలన్నా ఎక్కాలతో సరిపెట్టుకునేవాళ్ళు, ఈ రోజున ఒక ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థి నుంచి కూడా క్యాలిక్యులేటర్స్ వాడటం, కంప్యూటర్స్ వాడటం, అలాగే టెలిఫోన్స్, సెల్ టెలిఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఇవన్నీ కూడా వాడకంలోకి ఎక్కువగా వచ్చినాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇంట్లో బట్టలు ఉతకటానికి కూడా పూర్వం పని మనుషులతో అయితే ఉతికించుకునేవాళ్ళు, అలాగే ఇప్పుడు వాషింగ్ మిషన్స్, డ్రైయర్స్ ఇవి రావటం జరిగింది. అలాగే శీతలయం కోసం మనం ఏసీ యూనిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ గుడ్స్ని వాడటంలోకి రావటం జరిగిందండి. మరి వీటి యొక్క జీవితకాలం చాలా తక్కువనే చెప్పాల్సి వస్తుంది, ఏదో ఒక 5 సంవత్సరాలు పనిచేస్తాయి, 10 సంవత్సరాలు పనిచేస్తూ ఉంటాయి, వాటిని ఎప్పటికప్పుడు రీప్లేస్ చేసుకోవటం జరుగుతూ ఉందండి. వీటి చెడిపోయినప్పుడల్లా అది ఒక వేస్ట్ పదార్థం కింద పక్కన పడేయటం. అయితే ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా చాలా తక్కువ రేట్లలో అందుబాటులో ఉండటం వలన ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యి వాటిని కొంటూ ఉండటం, మరి చెడిపోయినప్పుడు పక్కన పడేయటం జరుగుతూ ఉందండి. నిజంగా చెప్పాలి అంటే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ సంవత్సరానికి కొన్ని 50 మిలియన్ టన్స్ వరకు ఉంది ప్రపంచవ్యాప్తంగా అని తెలుస్తా ఉంది. అయితే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ని ఏ రకంగా జాగ్రత్త పరచాలి, ఏ రకంగా ధ్వంసం చేయాలి అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పి చెప్పడంలో ఆశ్చర్యం లేదండి. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ యూసేజ్ ఎట్లా పెరిగిందంటే యునైటెడ్ స్టేట్స్ బాగా ముందుగా ఉంది ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడకంలో, తర్వాత జపాన్, జర్మనీ, యూకే ఇవన్నీ కూడా తర్వాత స్థానంలో ఉన్నాయి, చైనా వచ్చేసి 6వ స్థానంలో ఉందండి. మన అంచనాల ప్రకారం ఎలా ఉందంటే 2001వ సంవత్సరంలో అంచనాల ప్రకారం చైనా జనాభా 1% ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడుతూ ఉంటే, ఈ రోజున వాళ్ళ జనాభాలో 80% ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడకంలో నిమగ్నం అయిపోయారని చెప్పేసి మనకి మన అంచనాల ప్రకారం మనకి తెలుస్తూ ఉంది. అయితే ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్స్ రావటం, కొత్త మోడల్స్ రావటం, ఇప్పుడు టెలివిజన్ సెట్స్ కూడా ఫ్లాట్, తర్వాత LCD టీవీలు ఇట్లా ఎప్పటికప్పుడు మోడల్స్ మారిపోవటం వలన వాళ్ళు కూడా జనాలు కూడా దానికి అట్రాక్ట్ అయ్యి కొత్త మోడల్స్ కొనుక్కుంటూ ఉండటం, పాత వాటిని పక్కన పడేయటం, అలాగే ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది చాలా అధికంగా ఉందని మనం చెప్పక తప్పదండి.
1: అయితే ఇక్కడ మనం ఈ ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడేటటువంటి పదార్థాలు ఏంటి, ముఖ్యంగా ఆ కాంపొనెంట్స్ అంటారు, ఈ కాంపొనెంట్స్ ఏంటి, దానివల్ల ఎంత మనకి లాభం జరిగి కొత్త మంచి డిస్ప్లే అది ఎలా జరుగుతుందో, అది పర్యావరణానికి ఇంటర్న్ మనకి ఏ రకంగా నష్టం చేస్తుందో కూడా మనం శ్రోతలకు చెప్తే బాగుంటుంది కదా.
2: నిజంగా ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ పరికరాల్లో దాదాపుగా 60 రకాలైనటువంటి మూల పదార్థాలు వాడుతున్నారు, ఎలిమెంట్స్ని వాడటం జరుగుతూ ఉందండి. ఇవి చాలా కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన పర్సనల్ కంప్యూటర్ కనుక చూసినట్లయితే నార్మల్ క్యాథోడ్ రే ట్యూబ్ అనేది కంప్యూటర్లో ఉంది, దాని విలువైనటువంటి పదార్థాలు దాంట్లో వాడటం జరుగుతూ ఉందండి. చాలా పదార్థాలు విషపూరితమైనటువంటివి అనేది చెప్పక తప్పదండి. వాటిలో ఒకటి క్యాడ్మియం అనేటువంటి ఎలిమెంటు ఎంతో విషపూరితమైనటువంటి పదార్థం. అయితే ఏంటంటే ఇది రీఛార్జబుల్ మన బ్యాటరీస్లో ఎక్కువగా వాడుతున్నారు క్యాడ్మియం. అది ఒకవేళ ధ్వంసం చేయాలి అని అంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి ఫ్యూమ్స్ మానవ జాతికి ఎంతో హానికరమైనటువంటివి అని చెప్పాల్సి వస్తుందండి. క్యాడ్మియం మూల పదార్థం ప్రకృతిలో కలిసినప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి గ్యాసెస్ ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా కలుషితం అయిపోయి విషపూరితం అయిపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనానికి హాని కలిగిస్తుందని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా ఒక నిర్ణయానికి రావటం జరిగిందండి. ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్లో ప్రింటెడ్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రింటెడ్ సర్క్యూట్స్లో పాలీవినైల్ క్లోరైడ్ అని చెప్పేసి పీవీసీ ఎక్కువగా వాడుతూ ఉంటారండి. అలాగే కనెక్టర్స్, ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి, కేబుల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ధ్వంసం చేసినప్పుడు అవి చాలా విషపూరితమైనటువంటి గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో కూడా చాలా హానికర పదార్థాల కింద వీటిని నిర్ణయించడం జరిగిందండి. అయితే వీటిని ఏ రకంగా మనం జాగ్రత్త తీసుకోవాలి, వాటిని డిస్పోజ్ చేసేటప్పుడు అని కనుక చూసినట్లయితే మరి విదేశాల్లో కూడా దీని మీద ఎంతో శాస్త్రజ్ఞులు కూడా తర్కించడం కూడా జరుగుతూ ఉందండి. అయితే ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ పదార్థాలు వ్యర్థాల్లో కాల్చడం కానీ లేకపోతే పాతి పెట్టడం కానీ జరిగినా అది మన మానవాళికి చాలా కష్టతరంగానే ఉందని చెప్పేసి చెబుతున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక లైటింగ్ ఎక్విప్మెంట్ ఉందనుకోండి, దాంట్లో మెర్క్యూరీ అనేది వాడుతున్నారు. ఆ మెర్క్యూరీ అనేది గ్యాసెస్ రూపంలో కనుక వచ్చినట్టయితే అది ఎంతో హానిని చేయటం కాకుండా మనకి నాడీ మండలాన్ని, కిడ్నీస్ని ఇవన్నీ కూడా చెడిపోవటానికి కారణం అవుతూ ఉందండి. అంతేకాకుండా మనకి ఎలక్ట్రికల్ పరికరాల్లో ఉపయోగించేటువంటి లెడ్ అంటే సీసం మరియు బెరీలియం అనేటువంటి ఈ పదార్థం కూడా వాటి నుంచి వెలువడేటువంటి వాయువులు అతి ప్రమాదకరంగా మనకి ట్రీట్ చేయటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే మనం రోజు వాడేటువంటి మొబైల్ ఫోన్స్ కనుక చూసినట్లయితే దాంట్లో మనకి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. వాటి తయారీలో సుమారుగా 40 మూల పదార్థాలు వాడుతున్నారు, 40 రకాలైనటువంటి ఎలిమెంట్స్ని వాడటం జరుగుతూ ఉందండి. ఉదాహరణకి చెప్పాలంటే ఒకటి కాపర్, అలాగే టిన్, స్పెషల్ మెటల్స్ లైక్ కోబాల్ట్, ఇండియం, యాంటిమోని, మరియు విలువైనటువంటి మెటల్స్ లైక్ సిల్వర్, గోల్డ్, పెలాడియం, ఇవన్నీ కూడా మన సెల్ టెలిఫోన్లో దాని కాస్ట్ను బట్టి వీటి యొక్క వాడకం ఎక్కువగా ఉంది. ఒక సెల్ టెలిఫోన్ కనుక చూసినట్టయితే దాంట్లో కాపరు సుమారుగా 9 గ్రాములు కాపరు ఉంటా ఉందండి. అలాగే సిల్వర్ 250 మిల్లీగ్రాములు సిల్వర్ను ఉపయోగించాల్సి వస్తూ ఉందండి. అలాగే 24 మిల్లీగ్రాములు గోల్డ్ కూడా దాంట్లో ఉంది. అయితే పెలాడియం అనేటువంటిది చాలా కాస్ట్లీ మెటీరియల్, అది కూడా 9 మిల్లీగ్రాములు ఒక సెల్ టెలిఫోన్లో ఉందని చెప్పేసి నిర్ధారణ. ఇవి కాకుండా ఎన్నో రకాలైనటువంటి మూల పదార్థాలు ఉన్నాయండి. అయితే ఏంటంటే ఈ సెల్ ఫోన్లో వాడేటువంటి బ్యాటరీకి ఉపయోగించే లీథియం అయాన్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది సపోజ్ మన ప్రపంచమంతటా కూడా ఒక 50 బిలియన్ సెల్ టెలిఫోన్స్ వాడుతూ ఉంటే వాటిల్లో ఉండేటువంటి ఈ పదార్థాలు చెడిపోయినటువంటి వాటిని ద్వారా వచ్చేటువంటి వ్యర్థ పదార్థాల ద్వారా వచ్చేటువంటివి మరి ఎంత హానికరమో అనేది మనం దీని ద్వారా చూసినట్టయితే మనకి తెలుస్తుందండి. అందుచేత ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ రకంగా దీన్ని చేయాలి అనేది చూస్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సి వస్తే మనం ఇండియం మెటల్ అనేది మన ప్రొడక్షన్లో ఉన్నటువంటి ఇండియం మెటల్లో 80% ఈ పరికరాలకే ఉపయోగిస్తున్నారండి. అలాగే రుథేమియం అనేటువంటి మెటల్ కూడా ప్రొడక్షన్లో ఉన్న దాంట్లో దాదాపుగా 75% ఈ సెల్ టెలిఫోన్స్ కంప్యూటర్స్ కోసమే వాడుతున్నారని చెప్పాల్సి వస్తుంది. అలాగే యాంటిమోని. అయితే ఇవన్నీ కూడా మన చాలా కాస్ట్లీ మెటీరియల్స్, తర్వాత డేంజరస్ మెటీరియల్స్. ఒకవేళ వీటిని పాతిపెట్టినా దాంట్లో నుంచి వచ్చే గ్యాసెస్, తగలపెట్టినా కూడా దాంట్లో నుంచి వచ్చే గ్యాసెస్ మానవాళికి ఎంతో ప్రమాదకరమైనటువంటిగా చెప్పాల్సి వస్తూ ఉందండి. ఇప్పుడు ఇంకొకటి మనం అడగవచ్చు, ఏమండి వీటిని విడతీసి

0: మళ్ళీ రీయూజ్ చేసుకోలేకపోతామా, రీయూజ్ చేసుకోవచ్చు కదా అని అడుగుతున్నారు చాలామంది కూడా. అయితే ఏంటంటే రీయూజ్ చెయ్యొచ్చు, కానీ ఈ ఈవేస్ట్లో ఉన్నటువంటి వాడిన వివిధ రకాలైనటువంటి మెటల్స్ సపరేట్ చేయటానికి చాలా హై టెక్నాలజీ అవసరం ఉందండి. ఈ హై టెక్నాలజీ ఉపయోగించి అంత నిపుణులైనటువంటి వాళ్ళు, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి గోల్డ్, సిల్వర్, పెలేడియంని వీటిని విడతీయాలి అని అంటే దానికి చాలా హై టెక్నాలజీ ఉన్నటువంటి ల్యాబొరేటరీస్ కావాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఇటువంటి ల్యాబొరేటరీస్ చాలా తక్కువగా ఉన్నాయండి. అయితే దీని మీద అయ్యేటువంటి ఎక్స్పెండిచరు ఎంత ఎక్కువగా ఉందండి అంటే దానివల్ల చాలా దేశాలు వీటిని విడగొట్టడానికి అంత నిపుణులైనటువంటి మనుషుల్ని పెట్టడానికి సాహసించలేకపోతున్నారు. అందుచేత వీటిని ఇంకో రకంగా ఏదో ధ్వంసం చేయాలనే చెప్పి తాపత్రయపడుతున్నారేమో అని చెప్పేసి తెలుస్తోంది. ఎందుకంటే వారి దగ్గర పనిచేసేటువంటి కార్మికులు వీళ్ళందరూ కూడా చాలా నష్టపోతున్నారు. అందుచేత ఇప్పుడు చైనా లాంటి దేశాలు కూడా అండర్గ్రౌండ్లో పెద్ద పెద్ద కట్టడాలు పెట్టి వీటిని బాగు చేయటానికి, పరికరాలని విడతీసి మళ్ళీ మూలకాలని విడతీసి వాడటానికి ఎంతో కృషి చేస్తూ ఉంది.
1: బాగుందండి. అంటే ఒక ఈ విస్తృతి చూసి చాలా వింతగా ఆశ్చర్యంగా, జనసామాన్యానికి ఎవరికి తెలియక ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ తాలక భయంకరమైనటువంటి విస్ఫోటనం ఇది, తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా ఇలా అందరూ లక్షలాది పరికరాలు వాడుతుంటే పర్యావరణానికి చాలా తీవ్ర నష్టం జరగబోతోంది. మరి ఈ ఇంకా మిగతా విషయాలు ఇంకా ఈ వేస్ట్ పైన ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం వచ్చేవారం. ఇప్పుడు సమయాభావం వల్ల ఇంతటితో ముగిస్తున్నాం. వచ్చేవారం మరికొన్ని విశేషాలతో ఇంకా వీటిని ఎలా రీసైకిల్ చేయొచ్చు, పర్యావరణానికి మన నష్టాన్ని ఏ రకంగా తగ్గించవచ్చు, మన విజయవాడ నగరంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ కూడా ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు గారితో పరిచయం విన్నారు విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతోన్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కర్ణాటి ఆంజనేయరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి గారున్నారు. వారితో దేశ అభివృద్ధిలో ఈ 12 ఏళ్లలో వచ్చినటువంటి సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి అనేక అంశాలపై చర్చిద్దాం. నమస్కారం కర్ణాటి ఆంజనేయరెడ్డి గారు.
3: నమస్కారం అండి.
2: సో ఈ 12 ఏళ్ల పాలనలో విద్య, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు చాలానే వచ్చాయి. వీటి గురించి చర్చిద్దాం. ప్రధానంగా కొన్ని అంశాలు చెప్పాల్సి వస్తే ఏ అంశాల గురించి చెప్తారు మీరు?
3: విద్యారంగము, ఆరోగ్యము, అదే సమయంలో దేశంలో జరుగుతున్న మౌలిక సదుపాయాల వసతి, రోడ్ల నిర్మాణము, వివిధ రకాల సంక్షేమ పథకాలకు పేదలకు, కోట్లాది మంది ప్రజలకు ఈ 12 సంవత్సరాల సమయంలో మోడీ గారి ప్రభుత్వము నిరంతరం పనిచేస్తుంది. మోడీ గారు దేశ చరిత్రలోనే సుదీర్ఘ కాలము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రి. వారు జవహర్లాల్ నెహ్రూ ప్రథమ ప్రధాని యొక్క సమయం కంటే ఎక్కువ కాలము వారి రికార్డును వీరు బద్దలు కొట్టారు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడే వరకు ఉన్న విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. ఉన్న విద్యా విధానంలో మనము పాశ్చాత్యం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది మన విద్యా విధానంలో. కేవలము ఉద్యోగము బ్రతుకు తీరేవే కాదు విద్య అంటే. విద్య అంటే దేశాన్ని గురించి ఆలోచించే విధంగా ఉండాలా, దేశ సంస్కృతిని, దేశం యొక్క మన యొక్క సాంస్కృతిక వైభవాన్ని కూడా ఆలోచించే విధంగా విద్య ఉండాలా. విద్య 2 రకాలుగా ఉండాలి. ఒకటి అతను తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా, అదే సమయంలో దేశం కోసం ఆలోచించి గత చరిత్రలో దేశానికి ఎవరెవరు ఎన్ని త్యాగాలు చేశారు వారిని మనం గుర్తుపెట్టుకోవడం ఎట్లా, వారి నుంచి మనం స్ఫూర్తి పొందడం ఎట్లా. ఈ ఆలోచనతో ఒక సమూలమైన మార్పుతోటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఈరోజు దేశంలో ఆ జాతీయ విద్యా విధానం ద్వారా కేవలం సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడం కాదు, ఉద్యోగాల దృష్టిలో పెట్టుకొని విద్యను అభ్యసించడమే కాదు, లేదా కేవలము మన కుటుంబము, మనము, నేను అనే దాని నుంచి దేశము, దేశం కోసం కూడా గురించి ఆలోచించాలనే ఒక ఆలోచనతో నూతన విద్యా విధానం వచ్చింది. పెద్ద ఎత్తున విద్యకు నిధులు కూడా మోడీ గారు వచ్చిన తర్వాత కేటాయించడం జరిగింది. నూతన విద్యా విధానం ఏదైతే ఉందో అది ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం కాకుండా ఒక మంచి పౌరుడిగా తయారు చేయడం కోసం ఆ నూతన విద్యా విధానం ఉపయోగపడుతుంది.
2: రైట్ సార్. అలాగే ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భద్రతా పథకం, మరి ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
3: భారతదేశంలో ప్రజలకు పెద్ద ఎత్తున వారి యొక్క జేబు నుండి ఖర్చు అయ్యే పరిస్థితులు ఎప్పుడంటే ఆరోగ్యము, విద్య. ఆరోగ్యానికి ఒక సర్వే ప్రకారము ప్రతి కుటుంబము కుటుంబ ఆరోగ్యం కోసము 100,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో అది వాళ్ళని పేదతనం లేక నెట్టేస్తుంది. కాబట్టి దాని నుంచి పేదలను బయటికి తీసుకురావడం కోసము ప్రధానమంత్రి ఆ పథకాన్ని, ఆబా పథకాన్ని తీసుకొచ్చారు, ఆయుష్మాన్ భారత్. దాని కింద దేశంలో 50 కోట్ల మందికి ఉచితంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటారు, నగదు రహిత ఆరోగ్యం సదుపాయాలు పొందడం. దేశంలో ఎక్కడైనా మీకు ఆభా కార్డు ఉంటే దేశంలో ఎక్కడైనా డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్, ప్రభుత్వం ద్వారా గుర్తించబడ్డ హాస్పిటల్స్, వాటిల్లో మీరు 500,000 వరకు ఉచితంగా వైద్యం పొందొచ్చు. ఇది ప్రపంచంలో కల్లా గొప్ప ఉచిత ఆరోగ్య పథకం. ప్రపంచంలో కల్లా భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది.
2: ఆంజనేయరెడ్డి గారు, అతిపెద్ద రైతు సంక్షేమ పథకంలో ఒకటిగా చెప్పేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, మరి ఈ పథకం ద్వారా రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
3: ప్రధానమంత్రి మొన్ననే పిఎం కిసాన్ యోజన కింద 24వ విడత డబ్బులు నేరుగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. ఇప్పటికీ 22 విడతలుగా ఈ పథకం ప్రకటించిన తర్వాత 22 విడతలుగా సుమారు 4.5 లక్షల కోట్లు ఈ దేశంలో రైతుల ఖాతాలకు పంపించడం జరిగింది. 6,000 లెక్కన 3 విడతల్లో, సంవత్సరానికి 3 విడతల్లో 6,000 ఇస్తారు. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క గిట్టుబాటు ధరలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధరలు. దేశంలో ఎక్కడైనా మీరు రైతులు పండించిన పంటను ఈ మార్కెట్ ద్వారా అమ్ముకోవచ్చు. మనం చెప్తాం కదా, అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశము. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు రైతుల సంక్షేమానికి అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ యోజన ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తాం.
2: ఇక ఉపాధి విషయం వస్తే, ఉపాధి అలాగే సాంకేతికంగా తీసుకుంటే సాంకేతిక రంగంలో అభివృద్ధి గురించి వివరిస్తారా?
3: ఈరోజు మనకు తెలుసు, యూపీఏ ప్రభుత్వం నుంచి కూడా గ్రామీణ ఉపాధి పథకం ఉండింది. దాన్ని మనము పేరు కూడా మార్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు కాకుండా 125 రోజులు వారికి పని దినాలు కల్పిస్తున్నాం మనం. 1,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద ప్రతి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి.
2: జీ రామ్జీ
3: పథకం కింద 100 రోజులు ఉన్నదాన్ని దాన్ని మళ్ళా 125 రోజులకు పెంచడం జరిగింది. మనము అందుకని చెప్తాం, మనం ఆత్మ నిర్భర భారత్, సెల్ఫ్ రిలయంట్, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. పరిస్థితానికి ప్రపంచ దేశాల నుండి ఎదురు చూడకుండా ఈరోజు మన ఉదాహరణకి రక్షణ సామగ్రి ఉంది. దిగుమతి చేసే స్థాయి నుంచి ఈరోజు ఎగుమతి చేసే స్థాయి వరకు మనం వచ్చాం. రక్షణ మిసైళ్లు తయారు చేసాం. మొన్న ఆపరేషన్ సింధూర్లో మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మిసైళ్లు విధ్వంసం సృష్టించాయి మన శత్రు దేశంలో. అనేక మంది యువకులు స్టార్టప్లు ప్రారంభించారు. ఇంతకుముందు 2014 వరకు ఈ దేశంలో ఎన్ని స్టార్టప్లు ఉండేదంటే కేవలం 340 స్టార్టప్లు మాత్రమే ఉండేది. ఈరోజు దేశంలో 160,000 స్టార్టప్లు ఉన్నాయి. ఆ 160,000 స్టార్టప్లో ఈరోజు 200 యూనికార్న్ సంస్థలుగా తయారయ్యాయి. దేశంలో ప్రధానమంత్రి గారు ఈ 12 సంవత్సరాల యొక్క వారి సుదీర్ఘమైన పరిపాలనలో మేక్ ఇన్ ఇండియా కానీ స్టార్టప్లు కానివ్వండి, దేశంలో ఈరోజు మనకి 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రధానమంత్రి గారి పరిపాలన ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనం అప్పుడే ఎట్లున్నా 2014లో, ఈరోజు 2026లో మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది సాధారణ మనిషికి, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అర్థమైంది.
2: ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి పిఎం ఆవాస్ యోజన ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
3: ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారిగా వారు ప్రధానమంత్రి అయితే ఒక విషయం చెప్పారు, ఈ దేశంలో ఎవరూ కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఈరోజు రూరల్లో 4 కోట్ల ఇళ్లు నిర్మించాము, పట్టణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మించాము. ఇళ్లు నిర్మించడమే కాకుండా వ్యక్తిగత మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో 12 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు మనం ఈ దేశంలో కట్టడం జరిగింది.
2: రైట్ సార్. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు అనుసంధానిస్తూ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తూ వచ్చినటువంటి వందే భారత్ రైళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే మీరేం చెప్తారు?
3: మోడీ గారు వచ్చిన తర్వాత రైళ్లు, రైళ్లలో వసతులను మెరుగుపరచడం కోసమైన ప్రత్యేక దృష్టి సారించారు. వందే భారత్ రైళ్లు, అదేవిధంగా కొత్త రైల్వే ట్రాకల నిర్మాణము, ఎలక్ట్రిఫికేషన్, విద్యుతీకరణ రైళ్లు, అనేక ప్రాంతాల విద్యుతీకరణ, మెట్రో రైళ్లు చూడండి ఎంత వేగంగా మార్పు వచ్చిందో. మెట్రో రైళ్లు ఒకప్పుడు మనకు కేవలము 250 కిలోమీటర్లు మాత్రమే ఉండేది, ఈరోజు మెట్రో రైళ్లు 1250 కిలోమీటర్లు నడుస్తున్నాయి. అదేవిధంగా కొత్త కొత్త రైళ్లు తీసుకురావడము, కొత్త కొత్త ట్రాక్స్ వేయడము ఏదైతే ఉందో, ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ వేగవంతమయ్యాయి. రైల్వే స్టేషన్స్ కూడా మనం చూసాం, ఈరోజు 5-స్టార్ హోటల్స్ లాగా కనిపిస్తున్నాయి. మీరు ఎక్కడికైనా మన నెల్లూరులో కూడా 110 కోట్లతోటి రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతూ ఉంది.
2: యోగాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర గురించి చెప్పాల్సి వస్తే,
3: యోగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక మాన్యా లాగా మనకు కనిపిస్తుంది. ప్రధానమంత్రి మొట్టమొదటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళి 1 జూన్ యోగా దినంగా పాటిద్దామని చెప్పిన తర్వాత మొత్తం ప్రపంచం నుండి దేశాలన్నీ కూడా 140 దేశాలు ఒక్కసారిగా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని విషయంలో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని ప్రపంచ దేశాలు అందుకుని పెద్ద ఎత్తున ఈరోజు యోగా ప్రపంచం అంతా నిర్వహిస్తున్నారు.
2: సురక్షిత తాగునీటిని ప్రతి గ్రామీణ ప్రాంతానికి అందించారనేటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి జల జీవన్ మిషన్ ఆ లక్ష్యాలను అందుకోగలిగిందంటారా?
3: జలజీవన్ మిషన్ చాలా వేగవంతంగా నడుస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏమిటంటే, అనేక దేశాల్లో పరిశుభ్రమైన మంచినీరు అందనందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రధానమంత్రి గారు జలజీవన్ మిషన్, ప్రతి ఇంటికి కుళాయి, ఆ కుళాయిలో పరిశుభ్రమైన నీరు రావాలి, ఆ కార్యక్రమాన్ని వారు జేజేఎం అని మనం పిలుస్తాం, జల్ జీవన్ మిషన్ నిర్వహిస్తున్నారు. ఈరోజు సుమారు 15,64,00,000 ఇళ్లలో మనం ఈ జల్ జీవన్ మిషన్ కనెక్షన్ ఇచ్చున్నాం. 81% ఈరోజు ఇళ్లలో దేశంలో ఈ జల్ జీవన స్కూల్స్ కానివ్వండి, లేదా ఇళ్ళు కానివ్వండి, లేదా ఇంకేదో ఎక్కడ సమస్యలు కానివ్వండి, నేరుగా కుళాయి తిప్పితే నీరు వచ్చే పథకం ఏదైతే ఉందో అది జల్ జీవన్ మిషన్. అది ఇప్పటికే 81% పూర్తయింది. 2028 కల్లా 100%కి 100% జల్ జీవన్ మిషన్ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది పూర్తవుతుంది.
2: రైట్ సార్, ఇక చివరిగా 2047 వికసిత్ భారత్ లక్ష్యం, అంటే స్వాతంత్ర శతాబ్ది నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ పయనం గురించి మీ మాటల్లో.
3: ఖచ్చితంగా, ఈరోజు మనం ఎక్కడున్నాము, 2014 మనము ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మనం 11వ స్థానంలో ఉన్నాం, జీడిపిలో 11వ స్థానంలో ఉన్నాం. మనం ఈరోజు 5వ స్థానానికి వచ్చున్నాం. ప్రధానమంత్రి వచ్చేటప్పటికి మన యొక్క జీడిపి ఎన్ని ట్రిలియన్లు, 2.14, అంటే 2,14,000 ట్రిలియన్ డాలర్స్లో ఉన్నాం మనం. కానీ ఈరోజు ప్రధానమంత్రి ఈ యొక్క 11వ స్థానం నుంచి మనం 5వ స్థానానికి వచ్చాం జీడిపిలో. ఈరోజు మనం 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి తీసుకుపోవాలన్నాం. ఇప్పటికే మనం 4.14 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి వచ్చాము, 4.14 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో ఉన్నాము. 2029 కల్లా మనం ఏదైతే ఆశిస్తున్నామో, ప్రపంచ దేశాల్లో 3 దేశాల్లో హయ్యెస్ట్ జీడిపి దేశాల్లో మనం స్థానం సంపాదిస్తాము. దానికోసమే ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మిగతా ఈ 2029 కాలాన్ని కూడా దీన్ని,
2: మీరన్న ఈ పథకాల ద్వారా సబ్కా సాత్ సబ్కా వికాస్ సాధ్యమైందంటారా?
3: ఖచ్చితంగా, సబ్కా సాత్

0: సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. అందరం కూడా భాగస్వాములు కావాలి, అందరూ దేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలి. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు తీసుకుని ఏ కార్యక్రమం కూడా మతము లేదు, కులము లేదు. జనధన యోజన తీసుకొచ్చారు, కోట్లాది మంది వాళ్ళ యొక్క అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. అందులో కులం లేదు, మతం లేదు, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. లేదా ఒక రోడ్డు వేస్తున్నాం అంటే అది ఒక మతానికో ఒక కులానికో సంబంధించింది కాదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఈ సిద్ధాంతం మీద ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారనే విషయంలో దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు.
1: ధన్యవాదాలు కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి అభివృద్ధి మంత్రంతో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన ముందుకు సాగుతోంది. సో 2047 వికసిత్ భారత్ లక్ష్యం వైపు అడుగులు వేస్తోందని తెలియజేశారు. ధన్యవాదాలండి.
2: మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతోన్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం నెల్లూరు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: బంకుల నుండి మోటార్ స్పిరిట్ హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న రీ నీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. వార్తల వివరాలు. అభివృద్ది చెందుతున్న రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరగడం కొత్త అవకాశాలను కల్పిస్తూ దేశవ్యాప్తంగా అభివృద్ది స్వరూపాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, విజ్ఞాన శాస్త్రం వంటి వివిధ రంగాలలో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని సామాజిక మాధ్యమ పోస్టులో ఉద్ఘాటించారు. గడిచిన 12 సంవత్సరాలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళల నేతృత్వంలో అభివృద్దిని ప్రోత్సహించడానికి ఎనలేని కృషి చేసిందన్నారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్దికి దోహదపడే స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. సైన్స్, అంతరిక్షం, ఆవిష్కరణ వంటి రంగాలలో భారతదేశ నారీ శక్తి తనదైన ముద్ర వేయడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభమన్న ప్రధానమంత్రి, దేశంలోని మహిళలు ప్రతి రంగంలోనూ తమ అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలతో మాతృభూమి కీర్తిని మరింత పెంచుతున్నారని వివరించారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను, సౌలభ్యాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో అత్యంత పటిష్టమైన బహుళస్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా తదితర అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తుల నమోదు, వసతి, వైద్య సేవలకు తగిన ఏర్పాట్లు చేయాలని అమిత్ షా సూచించారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వసుధైవ కుటుంబం స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు. 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తమ స్వాగతోపన్యాసంలో శాంతికి, సహకారానికి ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, గత దశాబ్ద కాలంలో ఈ రంగం సగటున ఏటా సుమారు 4.5% వృద్ధిని నమోదు చేసిందని, దేశంలో ఆహార ఉత్పత్తి దాదాపు 376 మిలియన్ టన్నులకు పెరిగిందని చెప్పారు. దేశంలో సుమారు 87% మంది చిన్న సన్నకారు రైతులేనని, వారికి సాధికారత కల్పించడం సమ్మిళిత అభివృద్ధికి కీలకమని వ్యాఖ్యానిస్తూ,
1: ఛోటే కిసానో కి బెహతర్ ఆజీవికా కే లియే, మహిళాఓ కి భాగీదారీ ఔర్ ఖేతీ మే బఢే ఇస్కే లియే ఖాద్య సురక్ష సునిశ్చిత్ కర్నే మే బ్రిక్స్ దేశో కి బహుత్ మహత్వపూర్ణ భూమికా హై, క్యోంకి ఆధీ ఆబాదీ తో యహీ రహతీ హై దునియా కి, ఔర్ 43% సే జ్యాదా ఉత్పాదన యహాన్ హోతా హై, తో ఆజ్ కి పరిస్థితియో మే బ్రిక్స్ దేశో కి కృషి మే భూమికా ఔర్ ఉస్మే భీ ఛోటే కిసాన్, మహిళాయే ఔర్ యువాఓ కి భూమికా అత్యంత మహత్వపూర్ణ హై. ఉస్కే సభీ పహలువో పర్ విచార్ కియా, అలగ్ అలగ్ దేశో నే అప్ని బెస్ట్ ప్రాక్టిస్ కో భీ సభీ సదస్య దేశో కే సాథ్ సాఝా కియా హై.
0: పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ పెట్రోల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారునికి రోజుకు 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. ఈ ఆంక్షలు 90 రోజుల వరకు అమలులో ఉంటాయని ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా గొలుసులలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో స్థానికంగా ఉన్న కొరతను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సరసమైన ధరలకు నిరంతర ఇంధన సరఫరాను కొనసాగించడానికి ఈ ఆంక్షలు అవసరమని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నరేంద్ర మోదీ భారతదేశానికి అత్యుత్తమ సేవలు అందించిన ప్రధానమంత్రి అని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో అత్యధిక కాలం పనిచేసి ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు మోదీని అభినందించారు. నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రభుత్వం 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చిందని, 80 కోట్ల మందికి ఆహార భద్రతను కల్పించిందని అన్నారు. పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జన్ధన్ యోజన, పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక బలమైన ప్రపంచ వృద్ధి చోదక శక్తిగా ఎదుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా అన్నారు. ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షను పారదర్శకంగాను, అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే ఈ మార్పులు చేసినట్టు తెలిపింది. పరీక్షా విధానంలో చేసే చిన్న మార్పులు కూడా అత్యంత కీలకమైన పరీక్ష సమయంలో అభ్యర్థుల అనుభవంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఎన్టీఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఒమన్ గల్ఫ్లో భారతీయ నావికులతో వెళ్తున్న వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం కొనసాగిస్తున్న దాడుల పట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ జాసన్ మీక్స్ ను పిలిపించి తీవ్ర నిరసన తెలియజేసింది. పౌర నౌకలపై ప్రాణాంతకమైన బలప్రయోగం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి చర్యలు

0: ఆమోదయోగ్యం కావని, ఒక సున్నితమైన ప్రాంతంలో ఇటువంటివి అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత స్థిరత్వాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. భారత్ ఆందోళనలను అక్కడి అమెరికా అధికారులకు తెలియజేసి పౌరుల ప్రాణ నష్టాన్ని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని మంత్రిత్వ శాఖ అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ ను కోరింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి శాంతి స్థిరత్వాలను కొనసాగించేందుకు ఇరు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. ప్రస్తుత సరిహద్దు పరిస్థితిని సమీక్షిస్తూ పరస్పర ఆందోళన కలిగించే సమస్యలపై చర్చించేందుకు భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్, బంగ్లాదేశ్ సరిహద్దు దళాల మధ్య ఈ నెల 8 నుండి 11వ తేదీ వరకు 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో సమన్వయ గస్తీని మరింత బలోపేతం చేయడానికి, నిఘాను పెంచడానికి, సమాచార మార్పిడిని మెరుగుపరచడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ ఒక ప్రాంతీయ కూటమి మాత్రమే కాదని, భారతదేశాన్ని యురేషియా అంతటా ఉన్న చారిత్రక నాగరిక భాగస్వాములతో అనుసంధానించే కీలకమైన వారధని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సెంట్రల్ ఏషియా ద కోర్ ఆఫ్ ఎస్సీఓ స్పేస్ ఆఫ్ పీస్ అండ్ జాయింట్ డెవలప్మెంట్ అనే అంశంపై తజ్కిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, భారత్ మధ్య ఆసియాలోని తన భాగస్వాములతో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి కట్టుబడి ఉందని అన్నారు. జూలై 17 నుండి 19 వరకు కోల్కతాలో జరిగే తొలి ఎస్సీఓ నాగరికతా సంభాషణ వేదికకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుందని కీర్తివర్ధన్ సింగ్ ప్రకటించారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, బీహార్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వాణిజ్య వినియోగదారులు, రిటైల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ద్రౌపదీ స్వయంవరం వి విజయకుమారి భాగవతారిణి గారిచే హరికథాగానం వినండి. ద్రౌపదీ స్వయంవరం హరికథాగానం.

పరమ దివ్యాత్మ స్వరూపులైన ఆస్తిక మహాశయులకు, ఆకాశవాణి శ్రోతలకు అభివందన మందారాలు సమర్పిస్తున్నాను. ఈనాడు నేను గానము చెయ్యబోవు కథ భక్తి రక్తి తత్వముక్తుల కాధారమగు ధర్మార్థ కామమోక్షములనే చతుర్విధ ఫల పురుషార్థములను ప్రసాదించేటటువంటి పంచమ వేదముగా ఖ్యాతి వహించిన శ్రీమన్ మహాభారతమునందలి ద్రౌపదీ స్వయంవరము అను కథను గానము చేస్తాను. ఆశాంతము కథాశ్రవణం చేసి భగవదనుగ్రహానికి పాత్రుడై మీ పవిత్ర ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను. కథను ప్రారంభించుకుందాము గోవిందనామంతో. ఇందిరారమణ గోవిందా గో

ఏకచక్రపురములో పాండవులు క్షేమంగా ఉన్న రోజులలో బ్రాహ్మణుని వలన ద్రౌపది స్వయంవర వార్త విని పాండవులు తల్లికి వినిపించగా కుంతీదేవిలా అన్నది, కుమారులారా, పాంచాల ప్రభువైన ద్రుపదుడు ధర్మాత్ముడని ఆ విప్రుని వల్ల విన్నాము. అదీనూగాక ద్రౌపదీ స్వయంవరమును తిలకించు కుతూహలము కలుగుచున్నది. మనము పాంచాలమునకు వెళ్ళుదము అనగా తల్లి ఆజ్ఞకు లోబడిన పాండవులు ఆ ఏకచక్రపుర అగ్రహారమున గల విప్ర కుటుంబములకు తమ ప్రయాణమును గురించి తెలిపి వారి వలన సెలవు తీసుకుని ప్రయాణమయ్యారు. దారిలో శ్రీ వేదవ్యాస మహర్షి ప్రత్యక్షమై, మీరు పాంచాలమునకు వెళ్ళుడు, మీకు మేలగును అని చెప్పి అంతర్హితుడయ్యాడు. తరువాత పాండవులు తల్లితో సహా నిర్విరామముగా ప్రయాణిస్తున్నారు. అర్జునుడు ఒక కొరవిని చేతబట్టి దారి చూపుతూ ముందునకేగుచుండా అతని వెనుక కుంతీ ధర్మజ భీమ నకుల సహదేవులు నడుస్తున్నారు. ఆ అరణ్యములో అర్ధరాత్రి వేళ అంగారపర్ణుడను గంధర్వుడు భార్యలతో స్నానము చేయుచూ పాండవుల చూచి ఇలా అంటున్నాడు. ఎవరు

మానవ మాత్రులారా, ఎవరు మీరు? దేవతలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు తిరిగే సమయంలో నిర్భయులు ఇవచ్చే మీరెవ్వరు? ఈ వనములు, గంగా తీరములు నావిగే. వీరభోజ్యమైన ఈ పుణ్యభూమిలో తిరుగు అర్హత మానవ మాత్రులకు ఈ సమయమున లేదు. యక్షాధిపతి కుబేరుడైనటువంటి స్నేహితుడను, అంగారపర్ణుడను కనుక అర్ధరాత్రమ్మున

అర్ధరాత్రిలో తిరుగువారు ఎంతవారైనా మేము జయించగలం. ప్రాణములపై ఆశ ఉన్న ఆవలకు పండు అని పలుకుతున్న అంగారపర్ణునిగాంచి అర్జునుడు ఇట్లన్నాడు. అంగారపర్ణ, కడిమి గలటి వీరులము కావుననే ఇటు వచ్చిన

నీ ఎడములు పుణ్యతీర్థములు.

చేయవగల వీరులము కావుననే ఇటు వచ్చినాం. అడవులు, పుణ్యతీర్థములు, నదులు, కొండలు సార్వజనీనములే కదా. నీ మాటలు కట్టిపెట్టుము, నోటికి బుద్ధి చెప్పుకొనుము. శస్త్రాస్త్ర విధులున్న చోట నీ ప్రతాపములు చూపకుము అనిన అర్జునుని పలుకులు పెడచెవినబెట్టి అంగారపర్ణుడు పాండవులపై శస్త్రాస్త్రములు ప్రయోగింపగా అర్జునుడు తన చేతగల కొరవిని అభిమంత్రించి అంగారపర్ణునిపై వేయగా అది ఆగ్నేయాస్త్ర ప్రభావముచే నిప్పులు గురిపించుచూ తాకగా అంగారపర్ణుని రెక్కలు భస్మమై అతడు రథము నుండి నేలపై పడగా అర్జునుడు వాని శిఖను బట్టి జరజర ఈడ్చుకుని వచ్చి ధర్మరాజుల వారి పాదాలపై పడవేయా. ఇంతలో అంగారపర్ణుని పట్టపు దేవేరియగు కుంభీనసి పాండవులను సమీపించి ధర్మరాజు పాదాలపైన బడిలా ప్రార్థించింది.

కన్నీరు మున్నీరుగా విలపించి వాపోవు కుంభీనసి ఆర్తిని పలికించి కరుణారసమూర్తి ఎగు ధర్మజుడు కరిగిపోయినాడు. వెంటనే అర్జునునితో ఇట్లా ఆజ్ఞాపించాడు, అర్జున అంగారపర్ణుని బంధవిముక్తుణ్ణి చేసి కాపాడమన్నాడు. అన్న ఆజ్ఞతో అర్జునుడు అట్లు చేయగా అంగారపర్ణుడు తలవంచుకుని నిలచి ఉండగా, అంగారపర్ణ నీ బీరములేమైనవి అనగా,

అర్జున, పరిసరముల ప్రభావముతో కన్నుగానని దుర్మదముతో మిమ్మిలా తులనాడితిని నా అపరాధము మన్నించండి. మీరు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రము అమోఘమైనది, అది నాకు నేర్పండి. నా వద్ద కామ గమనము కలిగిన గుర్రములు కొన్ని గలవు, అవి మీకిత్తును తీసుకుని నన్ను మీ మిత్రునిగా అంగీకరించండి. మనకు నేటి నుండి మైత్రి కావలయును అనగా అర్జునుడు ఇలా అన్నాడు. చెలిమి బాటింతు హయములను బలసినప్పుడు

అంగారపర్ణ ఆగ్నేయాస్త్రము నిచ్చెద. నీవిచ్చు అశ్వములు నీ వద్దనే ఉండనిమ్ము. అవసరమగునప్పుడు గ్రహింతును, స్నేహము పాటింతును. కాని అంగారపర్ణ, మేము పాండవులమని తెలిసి కూడా మమ్మెందుకు చులకనగా చూచితివి? అనగా, మహనీయులారా, మీలో దివ్య తేజస్సు లేకుండుట వలన మీరు దేవతాంశ సంభవులని తెలిసి కూడా మిమ్మలను చులకనగా చేయుట కారణమైనది. అగ్నిని పరిగ్రహించి 2000 ఔపాసనమును అగ్ని ఆరాధనము చేయుచున్న మీలో తేజస్సు ఓజస్సు పెరిగి అజేయులగుదురు. క్రోశదూరములో ఉత్కచమను పుణ్యతీర్థము కలదు. తీర్థాన ధౌమ్యుడు అనేటటువంటి మహర్షి తపస్చేసుకొనుచున్నారు. ఆ మహనీయుడు మీ పురోహితత్వమునకు సమ్మతించిన మీరు ధన్యులగుదురు అని చెప్పాడు. అర్జున, నీవు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రముతో నా రెక్కలు భస్మమైనవి. ఇంక నేను నా విద్యా విశేషముచే చిత్రమగు రథమును సృష్టించుకుని జీవిస్తాను. కాన ఈనాటి నుండి నాకు చిత్రరథుడు అను పేరు సార్థకమగును. ఇక శలవని స్త్రీలతో పాటు రథమిక్కి అంగారపర్ణుడు వెళ్లిపోయాడు. అతడు చెప్పినట్లుగానే గంగానదీని ఉత్తరించి ఉత్కచ తీర్థమునకు చేరారు. అగ్నిహోత్రుని వలె వెలుగుచున్న ధౌమ్య మహర్షుల వారికి సాష్టాంగ నమస్కారములు నచ్చి తమ పౌరోహితమును పరిగ్రహింపవలసినదని ప్రార్థించిరి పాండవులు. వచ్చిన వారు దేవతామూర్తులని తెలుసుకుని వశిష్ఠ మహర్షి పౌరోహితమును పరిగ్రహించి సూర్యవంశపు రాజులను తరింపచేసి తాను తరించిన విధమూహించి పాండవులు తననిలా కోరినది భాగ్యమని భావించి సమ్మతించి వారిచే అగ్ని నారాధనము గావించెను. తరువాత పాండవులు భగవన్నామ గానముతో కాంపిల్య నగరానికి వెళుతున్నారు.

ఇలా వారి ప్రయాణం కొనసాగించి కాంపిల్య నగరము సమీపింప అప్పటికే అచటికి చనుదించిన నానా దేశాల రాజకుమారులను రాజప్రతినిధులు ఎదురేగి రాజలాంఛనములతో నగరములోనికి తోడుకొని పోవచుండగా బ్రాహ్మణ వేషములతోనున్న పాండవులకు ఆ మర్యాదలు లేక ధర్మజుడు ఖిన్నుడై ఉండగా గమనించి అర్జునుడు ఇట్లా అంటున్నాడు, అన్నయ్యా,

అన్నయ్యా. కోట బురుజుపై మ్రోగుచుండెడి భేరీ శబ్దము రండీ రండి అని వినిపించుచున్నది. కోట బురుజుపై గల జెండాకు కట్టిన దారపు కుచ్చులు ముందు వెనుకలకు ఊగుతూ జనసమూహమును రమ్మని పిలిచిడి రీతిగానున్నది. అచేతనమగు వస్తుజాలమే జనులను ఆహ్వానించుచుండ మనకు ఇతరులతో ఆహ్వానమక్కరలేదు. జయము మనదే అంటూ అన్నగారితో పలుకుతూ ముందుకు నడిచారు. ఆ మహానగరంలో ప్రతి ఇంటికి బంధువులు స్నేహితులు ద్రౌపది స్వయంవరమును దర్శించుటకై వచ్చి ఉండుటచే పాండవులకు విడిది చేయుటకు స్థలమే దొరకక తిరిగి తిరిగి చివరకు ఊరి వెలుపలనున్న కుంభకార గృహమునకు వెళ్ళి ఆశ్రయించిన ఆ ఇంటి యజమాని వారి తేజో రూపములకు ఆకర్షితుడై నమస్కరించి కుండలు ఆరబెట్టుకుని స్థలము ఖాళీగానున్నది. ఆ చోట మీరు ఉండవచ్చు అనినా పాండవులు సమ్మతించి ఆ ప్రదేశమున తడికల నడ్డు పెట్టుకుని నిలచియున్నారు. ఆనాడు పట్టణం నలుదిక్కుల నాలుగు సముద్రముల వలె ఘోషిస్తున్నాయి. నానా దేశాల నుండి వచ్చిన రాజుల స్కంధావారాలతో పురమంతా ఎక్కడ చూచినా అడుగు మోపడానికి వీలు లేకుండా ఉంది. ఎక్కడ విన్నా ఒకటే మాట, స్వయంవర మండపంలో ఉన్న బిల్లు మూపెట్టి వైహాయసమైన మత్స్యంత్రాన్ని ఐదు బాణములతో పడగొట్టిన వీరుణ్ణి ద్రౌపది వరిస్తుందహూ అని ఒకటే ఘోష. ఆ ఘోష విని ధరణీసులందరూ పరితోషముతో అలంకరించుకోసాగారు. అనంతరం తమ తమ రాజ చిహ్నాలన్నీ ధరించి రథాలెక్కి రాజపుత్రిక స్వయంవర మండపానికి బయలుదేరారు. ఆ మండపం నగర పూర్వోత్తర దిగ్భాగంలో ఉంది. ఉన్నత ప్రాకారాలతో విశాల ద్వార తోరణాలతో కైలాస శిఖరాల విలాసాన్ని పరిహాసము చేస్తున్న సౌధ శిఖరాలతో చూడముచ్చటగా ఉన్న ప్రదేశానికి ప్రభువులతో పాటు బ్రాహ్మణులు కూడా వెళ్లారు. బ్రాహ్మణులతో పాటు పాండవులు వెళ్లారు. ఇంతలో రంగమధ్యములో ఉన్న బంగారు మండపంలో దుందుభినాదములు బోరున చెలరేగాయి. అందరి చూపులు అటువైపు సాగాయి. వజ్రభూషణాలతో ముత్యాల హారాలు జోడించి ధరించి తెల్లని పూలమాల చేతబట్టి మన్మధుని ఆరవబాణములా పాంచాల రాజకుమారి పరిచారికా సహితయే ఆ కళ్యాణ మండపానికి విచ్చేసింది. రాజపురోహితుడు వివాహోపకరణాలన్నీ సమకూర్చుకొని అగ్నిహోత్రాన్ని వేల్చడం ప్రారంభించాడు. అంతలో జనుల కలకలాన్ని వాద్యఘోషను వారిస్తూ దృష్టద్యుమ్నుడు చెల్లెలికి అగ్రభాగంలో నిలబడ్డాడు. ఇక ద్రుపద మహారాజు మేఘ గంభీర స్వరములో ఇలా అన్నాడు.

రాజవరేణ్యులారా, సభాసదులారా, ఇదిగో అగ్ని సమీపములో గంధ పుష్ప ధూప దీపాలతో పూజింపబడిన ఈ విల్లు, ఈ ఐదు బాణములు, పైనున్న మత్స్యయంత్రము చూడండి. ఈ విల్లు ఎక్కుబెట్టి ఈ ఐదు బాణాలతో మత్స్యయంత్రాన్ని భేదించిన వీరుణ్ణి ఈ బాల వరిస్తుంది. మీరందరూ మీ కార్ముక కౌశలాన్ని చూపించండి. సభంతా అతని మాటలు వింటూ నిశ్శబ్దమయ్యింది. ఇక దృష్టద్యుమ్నుడు సభనంతా ఒకసారి పరికించి చూచి చెల్లెలిని సమీపించి, అమ్మా కృష్ణ, లోకములో ఉండే రాకుమారులందరూ నీ స్వయంవరానికి వచ్చారు చూడు. అదిగో వాళ్ళు నూరుగురు దుర్యోధన దుశ్యాసన దుర్ముఖ ప్రముఖులైన కౌరవ కుమారులు. ఆ సమీపంలో ఉన్నవారు కర్ణాశ్వత్థామాది సోమదత్త భూరిశ్రవ శ్రుతశ్రేణులు. ఇదిగో ఇటువైపు చూడు శల్య విరాట జరాసంధాది గంధారపతులు. అటుగా ఉన్నటువంటి వాళ్లే యదు రుష్ణి భోజ అంధకులు, సుమిత్ర సుకుమార శిశుపాలాది నానాదేశాధీశులు ఆశీనులై ఉన్నారు. ఇలా నీ కుడివైపున తిరిగి చూడు, వేదధ్వని ముఖరితమైన బ్రాహ్మణ సమూహమిది. వీళ్ళందరిలో ఈ లక్ష్యాన్ని ఎవరు భేదిస్తే అతనిని నీ చేతి స్వయంవర మాలికతో అలంకరించి వరించు. దృష్టద్యుమ్నుడు చెల్లెలికి వచ్చిన రాజలోకాన్ని వివరంగా చూపిస్తూ అన్నాడు. ద్రౌపది స్వయంవరాన్ని నేత్రపర్వంగా చూడ్డానికి వచ్చిన దేవ గంధర్వ కిన్నెరాది దివిజ విమానాలతో ఆకాశమంతా నిండిపోయింది. మళ్లీ ఒకసారి వేణు వీణాది వాద్యరవం వీణుల విందుగా మ్రోగింది. మాల్యాను లేపనాల సౌరభాన్ని మోసుకువస్తూ

ఇలా మలయమారుతం మెల్లగా వీచి అందరినీ హెచ్చరించింది. గాలికి కదులుతున్న చెలాంచెలాన్ని సవరించుకుంటూ సిగ్గుతో నిలబడి ఉన్న ద్రుపద రాజనందనను చూడగానే రాజనందనుల గుండెలు జల్లు మన్నాయి. కొంతమంది ఆమెను చూస్తూ తమతో పాటు తమ సామర్థ్యాలను కూడా మర్చిపోయారు. విసవిసా నడిచిపోయి విల్లందుకోబోయారు. ఉన్న బలమంతా ఉపయోగించినా అది సాధ్యపడితేనా? సిగ్గుతో తలలు వంచుకుని వెనుదిరిగారు. ఇదేదో మాయాధనువు, దీన్ని మోపెట్టడం మానవులకు సాధ్యమయ్యే పని కాదు. మనము దీనికోసం ప్రాకులాడి అవమానం పొందడమెందుకు అనుకుని కొందరు దాని జోలికే పోలేదు. సాహసించి వెళ్లిన వాళ్లందరూ ఆ విల్లు మూపెట్టడం బ్రహ్మతరం కాదు. ఒకవేళ మూపెట్టినా వైహాయస మత్స్య యంత్రాన్ని ఎవడు భేదించగలడు? ఇదేం లాభం లేదు అనుకుంటూ రాకుమారులు కొంతమంది చింతతో తమ ఇంటి దారి వెతుక్కున్నారు. యదు వృష్ణ భోజ అంధకులు, వారందరినీ కూడా యాదవ వీరుడు కృష్ణుడు ఆ వింటి జోలికి పోవద్దని కనుసైగతో వారించాడు. కొంచెంసేపు ఎవరూ లేవకపోయేసరికి సభ నలువైపులా కలగజూచి శిశుపాలుడు లేచాడు. వింటి కుప్పున నారి తగిలించబోయాడు. ఒక్క మినపగింజ వాసిలో అది తగులుకునేదే కాని అప్పటికే అతని బలమంతా అయిపోయింది. ఆయాసముతో తిరిగి వచ్చాడు. వెంటనే తన పరాక్రమం ప్రదర్శించాలని జరాసంధుడు లేచాడు. సారించిన నారి ఆవగింజంత మాత్రంలో తప్పిపోయింది. మద్రరాజు శల్యుడు సారించబోయే నారి పెసరగింజంత దూరంలో ఆగిపోయింది. వెనుదిరిగాడు శల్యుడు. అంగరాజ్యాధిపతి కర్ణుడు చేయి చాచి సారించబోయే నారి వెంట్రుక వాసులో వెనుకకు పోయింది. చేసేదేమీ లేక రోషముతో బుసలు కొడుతూ తిరిగి వచ్చాడు. ఇక ద్రుపద దృష్టద్యుమ్నులిద్దరూ కూడా ఇంక కృష్ణకు వివాహము కాదేమోనన్న దిగులుతో కాబోలు విషాదంగా ఒకరి ముఖాలొకరు చూచుకున్నారు. ఇక దృష్టద్యుమ్నుడు రాజలోకమును పరికిస్తూ ఇలా ప్రశ్నించాడు.

ధృష్టద్యుమ్నుని మాటలు విన్న బలరాముడు క్షత్రియ జాతికి తలవంపు కలిగెడి సమయమును గమనించి కృష్ణుని వైపు చూచి, సోదరా, ఎంత జరుగుచున్నా నవ్వుచూ కూర్చుండటం తగదు. జాతి గౌరవ రక్షణకై నీవు ప్రయత్నింతువా, లేక నన్ను ప్రయత్నింపమందువా? అనగా, అన్నయ్య, ఆవేశము వలదు. ద్రౌపది మనకు వరుసగాదు, ఆమెను వరించుటకై అర్జునుడు రాగలడు అన్నాడు. కృష్ణ, నీకు తెలియదా, వారణావతంలో లక్క ఇంటిలో భస్మమైన పాండవులు మరలా ఎట్లు రాగలరు? అనగా కృష్ణుడు నవ్వుచూ, పాండవులు జీవించియే ఉన్నారు, ఈ స్వయంవరమునకు వచ్చి ఉన్నారు. అదిగో అన్నయ్య, అలా చూడండి,

పాండవులు వరణావతల్లో లక్కయింట దగ్ధులై మరణించినారని కౌరవులు సంతోషించుచున్నారు. కానీ పాండవులు బ్రతికి ఉన్నారు, సభకు వచ్చి ఉన్నారు. అదిగో అతడే అర్జునుడు అని కృష్ణుడు అన్నకు తెలుపుతుండగా విశాలమైన వక్షస్థలము, సన్నని నడుము, విశాలమైన కన్నులతో చూచువారిని ఆకర్షించు రూపముతో బ్రాహ్మణుల మధ్య నుండి వచ్చు ఒక యువకుని చూచి సభనున్న వారు ఆశ్చర్యము పొందిరి. పరిపరి విధముల ఇట్లా అనుకొనుచున్నారు. అవనీ

మంగళమున పూల దండ నెలమి వేయించిన శల్యరాధేయులాంత పంచాల నిపుణ కలిగి తులువతనా బుణ నిజ.

అంత అర్జునుడు అవలీలగా మీనయంత్రము తెగవేయ స్వయంవర మాలను అర్జునుని కంఠసీమను అలంకరించింది ద్రౌపది. అది చూచి కర్ణుడు శల్యుడు ద్రుపదరాజును చూచిట్లంటున్నారు. ఓయే ద్రుప

ద్రుపద, బ్రాహ్మణుని ఎడల ప్రేమ ఉన్నా పప్పు భోజనం పెట్టించు, శాల్వలివ్వు, ధనధాన్యములు భూములు అగ్రహారములపారముగా ఇచ్చుట ఒప్పుగాని కూతునిచ్చి పెండ్లి చేయుట తగునా? తులువ, నింద్యమైన పనులను తెలిసిన వారు సమ్మతింతురా అని ఆవేశముతోనున్న కర్ణ శల్యులకు ద్రష్టద్యుమ్నుడు ఇలా సమాధానము చెప్పాడు. బాలను యంత్రమేయగలవో నీకు సంగుదు.

అదట్టులోంచి వచ్చి ముందుగా నీ రాజ

కర్ణశల్యులారా, మత్స్యయంత్రము కొట్టగలవా అని మా బాలనెత్తుమని అంటిమి. కాని రాజులకే అని మేమనలేదే. ఒకవేళ మీరే మీనయంత్రము కొట్టియున్నా మీకే ఆమెనిచ్చి పెళ్లి చేసి ఉందుము గదా. ఇప్పుడు ఈ కారుకూతలేలా కర్ణ, అది అట్లుండని, నీ సంగతి చెప్పుము. నీవు రాజువేనా అని అడుగుతుండగా ఆ సమయములో కృష్ణుడు కలగజేసుకుని ఇలా అంటున్నాడు. కర్ణ, బ్రాహ్మణుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అను నాలుగు జాతులలోనూ పెండ్లి చేసుకునుట తగును. ద్రుపదుడు పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో ఇట్టి అల్లుని పొందినాడు అనగా కర్ణుడిలా అన్నాడు, కృష్ణ, పా

నాలుగు వర్ణముల వారి క్రమముగా పెండ్లాడుటాచారము గాని ముందుగానే క్షత్రియకన్నను పెండ్లాడుటాచారము లేదు. ఇందుకు కారకుడకు ద్రుపదుని దండింపవలసిందే అని రాజులెల్లరూ విజృంభించి ద్రుపదుని మీదకు బోవగా క్షత్రియుల కన్నా బ్రాహ్మణులే బలవంతులుగా ఉన్నారని వారి మరుగున చేరి క్షేమమగునని వారి వెనుక నిలచాడు ద్రుపదుడు. ఆ ఛాందసులు తమ శక్తి ఎదుటి వారి శక్తి గమనించు విజ్ఞత లేక అభిజాత్యాహంకారముతో ఒకరితో ఒకరు ఇట్లు పలుకుచున్నారు బ్రాహ్మణులు. శుభావధాని.

పై రిమురిమున చేదరు ప్రతిబింబములు చూచి పగతులు చని

తమ ఉత్తరీయములకు చెంబులు ముడివేచి ముందు ఉన్న వారి మూతిపై మోదవరే శాస్త్రులు నేల మోదితివిడా అన్న నీవావధానులు తగిలినా శుద్ధపట్టు వేసుకును అన్నాడు. మరొకడు దర్భచాపను చిత్రాసనమును తన కింద ఉన్న వారిని తీసి చుట్టి ఆవేశముతో పళ్ళు కొరుకుతూ జనంపై విసిరి తానేమో ఘనకార్యము చేసినాను అన్నట్లుగా చావండి, నాకు ఆగ్రహము కలిగితే ఇంతే, మాతో యుద్ధము చేస్తారా అని ఒకరు, ఒకరేమో మీ పని పడతాము చూడండి అని మొలలోనున్న నశ్యము డబ్బీ మూతదీసి రివురివున శత్రువులపై రువ్వగా ఆ ధూళికి కళ్ళు మండి కన్నులు మూసుకొనగా మూర్ఖులారా అనుభవించండి అని ఒకరు, నిల్వుట అద్దములలో తమ ప్రతిబింబములను చూచి శత్రువులుగా భావించి అద్దములను పగలుగొట్టేడి వారు ఒకరు, ఓరే శాత్రవా మా జోలికి వత్తువా చూడు నిన్నేమి చేయుదును అని తన వద్ద చెంబులోనున్న నీటిని పుక్కటబెట్టి ఎదురుగా ఉన్నవారి ముఖముపై ఉమ్మివేయువా, ప్రక్కనున్నవాని గట్టిగా తొడపాశములు పెట్ట, అయ్యో దీక్షితులు నన్నేలగిచ్చితివిరా అన, నేను యుద్ధావేశములో ఉన్నాను, ఇప్పుడు నాకు స్వపరభేదములేమీ తెలియవు అని విజృంభించి బ్రాహ్మణులను యుద్ధము చేయుచుండ అర్జునుడు వారిని వారించి కర్ణుడితో ఇలా అన్నాడు, నన్ను

యుద్ధములో నన్ను జయించి తరువాత ద్రుపదుని పైకి వెళ్ళము. తన కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయాలన్నదే ద్రుపదుని అపరాధమా? కనుక ఈనాడు పూర్వపు రాజులెందరో బ్రాహ్మణులకు తన కుమార్తెలనిచ్చి వివాహము చేస్తూ ఉండగా, అది చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ద్రుపదరాజు చేయు పని అధర్మం ఎలా అవుతుంది అంటూ కర్ణుడితో యుద్ధానికి తలపడ్డాడు అర్జునుడు. ఆ ప్రక్కనే ఉన్న వృక్షాన్ని పెకలించి భుజాన వేసుకుని భీముడు ప్రక్కనే సహాయంగా నిలబడ్డాడు. ఆ కర్ణాంతము నారి సారించి ప్రయోగిస్తున్న కర్ణార్జునుల శరపరంపరలతో ఆకాశమంతా చీకటి గమ్మింది. ఎట్టును మేదినీ సురుణ కెట్టి పరాక్రమముగా పడ్డదు ఎట్టును మేదినీ సురుళ కిట్టి పరాక్రమ

దొట్టి ముఖాధనుర్ధరులను లేవనేని యుగముడు కావలెము జట్టివి గామున తొలుత జపము బా.

పోరాడంటూ అర్జునుడు వింటినారి మ్రోగిస్తూ ఉండగా, నీకు నమస్కారం, బ్రాహ్మణ తేజం అజేయమని నాకు తెలుసు అంటూ కర్ణుడు యుద్ధ విముఖుడై వెళ్లిపోయాడు. భీముడు శల్యుణ్ణి తాకి మల్ల యుద్ధం చేస్తున్నాడు. భీముడు శల్యుణ్ణి రెండు చేతులతోనూ బిగించి పట్టుకుని ఎత్తి కింద పడేశాడు. శల్యుడు ఆ దెబ్బకు తట్టుకోలేక మెల్లగా లేచి ఒళ్ళు దులుపుకుంటూ వెళ్లిపోయాడు. బ్రాహ్మణులంతా నవ్వుతూ చప్పట్లు కొట్టారు, భీముణ్ణి మెచ్చుకున్నారు. సరే, ఇలా ఉండగా వీరు కుంభకార గృహము దగ్గరికి ఆ రాకుమారిని వెంటబెట్టుకుని వెళ్లారు పాండవులు. తల్లితో ఇలా అంటున్నారు,

అమ్మా, ఈనాడు మంచి భిక్ష తెచ్చితిమి. ఇది భగవంతుని దయతో లభించినది. పరమపూజ్యుడు గురువుకు ద్రోణాచార్యుల వారి ఆశీర్వాదముతో భిక్ష తెచ్చితిమి అనగా కుంతీదేవి సంతోషముతో, కుమారులారా, తెచ్చిన భిక్షను మీరెవరు పంచుకుని తినండి అని వారి వెనుకనున్న సుందరాంగిని గని జరిగినదంతయో తెలుసుకుని, ధర్మానందన, మీరు భిక్ష తెచ్చితిమి, ఎప్పటి వలె ఎవరూ పంచుకుని తినండి అని అన్నాను. నా పలుకులకు ప్రతికూలం ఎప్పుడూ కలగలేదు. నా యాజ్ఞకు కుమారులెప్పుడూ జవదాటలేదు. కానీ మీరెవరు ఒక కన్యను పెండ్లాడుట విరుద్ధముగాదా అని విచారించు తల్లిని ఓదార్చాడు. ఇంతలో బలరామకృష్ణుడు అక్కడికి వచ్చి కుంతీదేవికి నమస్కరించారు. పాండవులను ప్రీతిపూర్వకముగా కౌగలించుకున్నారు. బావలారా.

ఇలా అనేక విషయాలు ముచ్చటించి వెళ్లారు. ఇక ద్రుపదుడు వారు ఎవరో తెలుసుకోవాలని అనేక విధాలు ఆలోచించి చివరకు చాతుర్వర్ణాలకుచితమైన రథాలను వెంట పెట్టుకుని వెళ్లి పాండవులను ఆహ్వానించగా వారు దృష్టద్యుమ్నుని ఆహ్వానమందుకొని రాజోచితములైన కంచన రథాలెక్కి కుంతీదేవిని, ద్రౌపదిని కూడా ఒక బంగారు రథములో ఎక్కించి రాజసౌధానికి వచ్చారు. మేమే పాండవులమని తెలియజేశారు. ద్రుపద మహారాజు మహదానంద భరితుడై, ధర్మరాజా, నా పూర్వ పుణ్యము, నా పుత్రిక నోముల ఫలము పండి మీరిలా వచ్చారు. సుముహూర్తం నిర్ణయించి విధియుక్తముగా మా కృష్ణను అర్జునుడు పరిణయం చేసుకుంటే బాగుంటుంది అనగా ధర్మరాజు ఇలా అన్నాడు, ద్రుపద మహారాజా, ఈ కన్యను మేమైదుగురము వివాహము చేసుకుంటాము. మా అమ్మ ఆజ్ఞ కూడా అదే అని, ఆమె ఆజ్ఞ మాకు మీరరానిది అనగా, ధర్మరాజా, ఇదెక్కడి విపరీతము? ఒక కాంతకు పెక్కు భర్తలుండటము ఎక్కడ కనీవిని ఎరుగుము కదా అంటూ బాధపడుతుండగా వారి బాధను తెలుసుకున్నట్లు వేదవ్యాస మునీంద్రుల వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ద్రుపదునికి ద్రౌపదీదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతము తెలియజేసి ఆమె గత జన్మలో నాలాయని ఇంద్రసేనని పేర్లు కలిగి, ఒక జన్మలో ఆమె గృహస్థు విధానములో ఆమె కోరిక తీరక రెండవ జన్మలో కూడా కాశీరాజు కూతురై వివాహ యోగ్యము లేక అలా రెండు జన్మలలో పరితపించినటువంటి ఆమె పరమేశ్వరుని కోసం తపస్సు చేసింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమై కోరిక కోరమనగా పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి అని ఐదు మార్లు అడగగా ఐదుగురు భర్తలగుతారు అని చెప్పి పరమేశ్వరుడు వరమిచ్చి ఉన్నాడు. పంచ ఇంద్రులే పంచపాండవులుగా జన్మించి ఉన్నారు అని చెప్పి వారి జన్మ వృత్తాంతం అంతయు కూడా తెలియజేసి నిస్సంకోచంగా పాండవులకు ఆ యొక్క ద్రౌపదినిచ్చి వివాహం చేయమని చెప్పగా అంగరంగ వైభవపేతముగా పచ్చని పందిర్ల నడుమ ఎంతో వైభవమైనటువంటి

బంధుజన సందోహము నడుమ, పచ్చని తోరణాల నడుమ సర్వజన నయనానందకరంగా ద్రౌపదీ కళ్యాణం వేడుగ్గా జరిగింది. ఆ దేవాతిదేవుడైన కృష్ణ పరమాత్ముల వారికి అన్ని లోకాల వారిలా మంగళ నీరాజనాలు సమర్పిస్తున్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పిస్తారు శ్రీ రాయప్రోలు జగదీష్ చంద్ర శర్మ. 6:10కు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, అన్నమాచార్య కీర్తన. 7:15కు ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్యపఠనం ధారావాహిక వింటారు, సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఆ తర్వాత అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం డాక్టర్ శాంతి కిరణ్ గారితో పరిచయం వింటారు. చివరిగా హృదయ సంబంధ వ్యాధులు రాకుండా యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్న అంశంపై డాక్టర్ జి పూర్ణచంద్ గారి ప్రసంగం వింటారు. 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం వింటారు. శ్రీ అన్నవరపు రామస్వామి గారు వయలిన్ వాద్యం, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు మృదంగ సహకారం. 11:30కు 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన పోటీలలో బహుమతి పొందిన శ్రీమతి ఎన్ కళ్యాణి కుమారి గారితో పరిచయం వింటారు. 1:30కు వనితావాణి కార్యక్రమంలో అనుకూలం శ్రీమతి చలసాని వసుమతి గారి కథానిక వింటారు. 6:30కు పల్లెసీమల కార్యక్రమంలో స్మార్ట్ రైస్ కుక్కర్లు ప్రాధాన్యత గురించి డాక్టర్ డి సందీప్ రాజా గారితో పరిచయం వింటారు. 7:15కు పంటసీమల కార్యక్రమంలో రైతు స్థాయిలో ఎరువుల్లో కల్తీ కలుగొనే పద్ధతుల గురించి డాక్టర్ పి మధువని గారితో పరిచయం వింటారు. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి, 11:10కు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు. విమర్శలకు భయపడకు, ఎదురు గాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం 11:47 దాటి 35 సెకండ్లైంది. 358.4 మీటర్లు 837 కిలోహెడ్స్పై మీడియం వేవ్ ప్రసారాలు సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి కొనసాగుతాయి. నమస్తే.